0: క్రీస్తునందు ప్రియమైనటువంటి మీ అందరికీ మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో మనము దేవుని గురించి చక్కగా చర్చించుకుందాము, మాట్లాడుకుందాము. ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం ఒకటి ఉన్నది. దాని గురించి మనము మాట్లాడుకున్నట్లయితే, చాలామంది దేవుడి దగ్గరికి రావడానికి సంశయిస్తూ ఉంటారు. దానికి కారణాలు ఏమిటో మనం తెలుసుకుందాము. అయితే రెండు విధాలైనటువంటి మనుషులను మనం ఇక్కడ పరిచయం చేసుకుంటూ ముందుకు వెళ్దాం. ఒక రకమైనటువంటి మనుషులు ఎవరు అని అంటే, వారు అసలు దేవుడి గురించి ఆలోచన చేయరు, దేవుడి గురించి వినరు, వినాల్సినటువంటి ఆలోచన కూడా ఉండదు. వాళ్ళు దేవునికి ఎలాగూ దూరంగానే ఉంటారు. వారు ఒక రకమైనటువంటి మనుషులు. ఇంకో రకమైన మనుషులు ఎవరు అని అంటే, దేవుని గురించి ఇష్టపడుతూ ఉంటారు, దేవునితో మాట్లాడాలనుకుంటారు, దేవునితో సమయాన్ని గడపాలనుకుంటారు, వాక్యాన్ని వినాలనుకుంటారు, ఎక్కువ దేవునితోనే ఉండాలనుకుంటారు. కానీ వారు దేవుడి దగ్గరికి రావడానికి కొన్ని కారణాలు అడ్డుపెడుతూ ఉంటారు. ఈరోజు వారి గురించి మనం నేర్చుకుందాము. బాగా గుర్తుపెట్టుకోండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నాను. దేవుడితో గడపడానికి ఇష్టపడి, దేవుని వాక్యాన్ని వినడానికి ఇష్టపడి, అయినా కూడా దేవుడి దగ్గరికి రావడానికి కొన్ని కారణాలను చెప్పుకుంటూ వారు సంశయిస్తూ ఉంటారు. వారి గురించి ఈరోజు మన పాఠం. ఎందుకు వారు దేవుడి దగ్గరికి రాలేకపోతూ ఉంటారు అని అంటే, మొదటిగా వారికి అడ్డు వచ్చేది వారి గతం. వారి గతంలో దుర్మార్గులుగా ఉండి ఉండవచ్చు, వారి గతంలో విభిచారులుగా ఉండి ఉండవచ్చు, వారి గతంలో తాగుడుబోతుడుగా ఉండవచ్చు, వారి గతంలో అల్లరిగా ఉండి ఉండవచ్చు, వాళ్ళ గతంలో దేవునికి చేయరాని కార్యములను చేస్తూ ఉండి ఉండవచ్చును. అయితే వారి మనసు మళ్ళీ దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడుతూ ఉంటూ ఉంటుంది. అంటే వారు చేసినటువంటి వారి తప్పుల వలన వారికి వెక్కసం కలిగి ఉండినప్పుడు, వారు చేసినటువంటి ఆ తప్పుల వలన వారికి వెక్కసం కలిగినప్పుడు, వాటిని ఆ పాపములను ఆ తప్పిదములను అన్నిటినీ కూడా వారు విడిచిపెట్టి దేవుడితో గడపడానికి వారు మనసులు కలిగి ఉన్నప్పటికీ కూడా వారు దేవుడి దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు కొంతమంది. అలాంటి వారిని మనం చూస్తున్నాం లోకంలో. ఎందుకు అని అంటే, వారు కొన్ని కారణాలు చెప్పుకుంటూ దేవుడి దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. ఆ కారణాలు ఏమిటి అని అంటే, వారి గతంలో చేసినటువంటి తప్పిదం వలన ఆ మనుషులు, వారితో పాటు ఉన్నటువంటి ఆ మనుషులు, వీడు మళ్ళీ బైబిల్ పట్టుకొని వెళ్ళాడంటే, లేదా వీడు మళ్ళీ మందిరంలోకి అనగా సంఘంగా కూడుకోవడానికి వెళుతూ ఉన్నాడు అని అంటే, లేదా వీడు మళ్ళీ దేవుని యొక్క బైబిల్ చదువుతూ ఉన్నాడు అని అంటే, వాళ్ళు గతంలో వాళ్ళతో పాటు ఉన్నటువంటి ఆ దుష్టులందరూ కూడా, వారి యొక్క సహోదరులు, వారి యొక్క స్నేహితులు, వారి యొక్క బంధువులు అందరూ కూడా చూసి వారిని, బైబిల్ పట్టుకున్న వాడిని చూసి హేళన చేస్తారు, బాధ పెడతారు, నవ్వుకుంటారు, అపహాసం చేస్తారు ఏమో అని చెప్పి ఒక రకమైనటువంటి జనాభా దేవుడి దగ్గరికి రాలేకపోతూ ఉన్నారు. అది మనం గమనించుకోవచ్చు లోకంలో వెళ్ళి చూస్తే. చూడండి, వారు చేసినటువంటి తప్పుల వలన వారికి వెకసం కలిగి ఉంటుంది. ఇన్ని ఘోరాలు చేయాలనా నేను, ఇంతగా నేను చెడిపోవాలనా, ఇంతగా నేను పాపం చేయాలనా అని చెప్పి వారి మనసులో వారికి ఎప్పటికీ కూడా బాధ అనేది ఉండే ఉంటుంటుంది. కానీ వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుడితో రావాలి అని చూస్తున్నప్పుడు మాత్రము మనుషులు ఏమనుకుంటారు ఏమో అని, వాళ్ళు హేళన చేస్తారు ఏమో అని దేవుణ్ణి చేరుకోలేకపోతున్నారు. నిజానికి అలాంటి వారు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క ప్రేమను వారు తెలుసుకోవాలి. నిజమే, నువ్వు బైబిల్ పట్టుకొని పోతే నేను చూసి నవ్వుకోవచ్చు, నువ్వు వెళ్ళి పాటలు పాడుతున్నట్లయితే నిన్ను చూసి అపహాసం చేయవచ్చు, నువ్వు ఇష్టానుసారంగా ఉన్న రోజులన్నీ కూడా, నువ్వు దేవునికి విరోధంగా చేసినటువంటి అన్ని రోజులన్నింటివి కూడా నువ్వు వాళ్ళకి చక్కగానే ఉన్నావు. కానీ ఇప్పుడు నువ్వు వారి మధ్యలో నుండి వేరైపోయి మళ్ళీ దేవుడి దగ్గరికి రావాలి అని అనుకుంటున్నప్పుడు వాళ్ళని గతాన్ని చూసి నిన్ను వేలెత్తి చూపించవచ్చు. వచ్చాడండి మంచి విశ్వాసి, అని నిన్ను హేళన చేసి మాట్లాడవచ్చు. అయితే నీ వారిని పట్టించుకోవద్దు, ఎందుకంటే వారి ఆత్మకు వారు బాధ్యులే, కానీ నీ ఆత్మకు వారు బాధ్యులు కాలేరు కదా. గమనించండి, నువ్వు వీళ్ళందరి గురించి మనం ఆలోచన చేసుకోవాల్సిన అవసరం లేదు, ఎందుకంటే దేవుడు అక్కడ మనకు పెద్ద స్తంభంలాగా నిలబడి ఉన్నాడు. ఆయన ఎలుతురు కిందికి మనం అందరం కూడా వెళ్ళాలి. మనుషులు చీకట్లో ఉన్నారు కదా అని చీకటిని వదిలిపెట్టి నువ్వు రావడానికి ఇష్టపడలేకపోతున్నావేమో, లేదా వెలుగు దగ్గరికి వెళ్తున్నప్పుడు నీవు చీకటిని చూసి భయపడుతున్నావేమో, వీళ్ళు నన్ను ఏమంటారో, మళ్ళీ రానివ్వరా అని. నీకు అవసరం లేదు ప్రియులారా, గమనించండి. ఇక నువ్వు గమనించుకోవాల్సిన విషయం ఏమిటి అంటే, దేవుని యొక్క ప్రేమ నీకోసం ఎదురు చూస్తూ ఉన్నది. దేవుడు మనందరి కోసం ఎదురు చూస్తున్నాడు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. అందుకే వెనక ఉన్న వాటిని మర్చిపోయి ముందున్న వాటి కోసం వేగిరి పడండి. ఎహెజ్కేల్ గ్రంథము 18:23 మనం చక్కగా చదువుకోవచ్చు. దానిలో నుండి మనం మంచి వాక్యాన్ని చదువుకోవచ్చు. దుష్టులు మరణము నొందుట చేత నాకేమాత్రమైనా సంతోషం కలుగునా, వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. అదేలాగా 32 కూడా మనం చదువుకుందాము. మరణము నొందువాడు మరణము నొందుటను బట్టి నేను సంతోషించువాడను కాను, కావున మీరు మీ మనసును తిప్పుకొనడి, అప్పుడు మీరు బ్రతుకుదురు. ఇది యెహోవా వాక్కు. చూడండి ఎంత చక్కగా దేవుడు మనకు నేర్పుతూ ఉన్నాడు. ఇక్కడ ఎవరైనా దుష్టుడు ఉన్నట్లయితే వాడు ఆ దుష్టత్వంలోనే చనిపోయినప్పుడు నాకు సంతోషమే కాదు, దుష్టుడు మరణం నొందుట చేత నాకు సంతోషం కలగదు. ఆ దుష్టుడు మనసును మార్చుకొని నా వైపునకు తిరిగినప్పుడే నేను సంతోషించదను అని మన దేవుడు చెబుతూ ఉన్నాడు. ఇదిగో వారు తమ ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుంటే నాకు సంతోషం అంటున్నాడు కదా. మరణం నొందువాడు మరణం నొందుతని బట్టి నేను సంతోషించేవాడని కాను, మనసును తిప్పుకొని నా కోసం వచ్చినప్పుడే నేను సంతోషిస్తాను అని చెప్పి ఇక్కడ దేవుడు సెలవిస్తున్నాడు. అది మాత్రమే కాదు, అక్కడ వాడు బ్రతుకును అని అంటున్నాడు. దిద్దుకొని మనసును తిప్పుకొనుడి అప్పుడు మీరు బ్రతుకుదురు అని దేవుడు మనతో చెప్తున్నాడు. ఇదిగో ప్రియులారా, గమనించండి, వెనక ఉన్న వాటిని మర్చిపోయండి. గమనించినట్లయితే వెనకలో ఉన్నటువంటి మన జీవితము అజ్ఞాన దశ. పూర్వపు అజ్ఞాన దశలో మనం మనకి ఇష్టం వచ్చినట్లు మనం జీవించి ఉండవచ్చు. మన లోకంలో ఉన్నటువంటి ఇష్టానుసారంగా మనం చేసి ఉండవచ్చు. అలాగా దేవునికి విరోధమైన కార్యముల చేత మనం ఎప్పటికీ కూడా దేవునికి విరోధంగానే జీవించి ఉండవచ్చును, దేవునికి వ్యతిరేకంగానే జీవించి ఉండవచ్చును. అయితే నీ బ్రతుకును మార్చుకోవడం దేవుడు మనకు ఇప్పుడు చెప్తూ ఉన్నాడు. మనం ఆ దుష్టత్వంలోనే ఉండి చనిపోతే దేవునికి సంతోషం ఏమి కాదు. ఆ దుష్టత్వాన్ని మనం విడిచి దేవుడి దగ్గరికి రావాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. దేవుని యొక్క ఆలోచన మనం గమనించాలి, దేవుని యొక్క ప్రేమ మనం గమనించాలి. ఒక సృష్టికర్త మనకు చెబుతున్నాడు, మనల్ని కలుగు చేసినటువంటి వాడు మనకు చెబుతున్నాడు, నీ గతాన్ని విడిచిపెట్టు, నీ దుష్టత్వాన్ని వదిలిపెట్టేసే, నువ్వు దగ్గరికి రా అంటూ ఉన్నాడు. నిజానికి నీవు ఏదాని గురించి భయపడుతున్నావు అంటే దేవుడికి రావడానికి, దేవుని దగ్గరికి నువ్వు చేరుకోవడానికి లోకాన్ని చూసి భయపడుతున్నావు అంతే. ఇదిగో ఒక వచనాన్ని గుర్తుపెట్టుకో. 1 యోహాను 3:1 మనం ఒకసారి చదువుకుందాం. 1 యోహాను 3:1 చూడండి, ఇక్కడ మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకెట్టి ప్రేమను అనుగ్రహించిన చూడుడి. మనము దేవుని పిల్లలమే అయితే ఈ హేతువు చేత లోకము మనను ఎరగదు, ఏలయనగా అది ఆయనను ఎరగలేదు. ఇది గమనించు ఫస్ట్, దేవుని ప్రేమను లోకము ఎరగలేదు. దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో, ఆయన ఎవరి కోసం ఎదురు చూస్తున్నారో, ఇవేవి లోకానికి తెలియదు. కానీ నీకు తెలుస్తుంది అన్నప్పుడు నీవు దేవుడి దగ్గరికి రా. నీకు అది అర్థమైనప్పుడు దేవునితో ఉండు. నీకు అది తెలుసుకున్నప్పుడు నువ్వు దేవునితో గడుపు. అసలు అలాంటి ఆలోచననే లేని వారి గురించి నీకెందుకు చింత? దేవుని ప్రేమనే ఎరగని వారి గురించి నీకెందుకు భయం? దేవునితో
1: సంబంధం కలిగి జీవించాలనే ఆలోచన లేని వారి గురించి నీకెందుకు బాధ? వారు ఏమనుకుంటే మనకెందుకు? వారి హేళన చేస్తే చేయని, వారు దేవుణ్ణి ఎరగలేదు, మరి నిన్నెందుకు ఎరుగుతారు? వారు లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నింటినీ ఎరిగినప్పటికీ దేవుని గురించినటువంటి విషయాలు ఏవి వాళ్ళకి తెలియవు. ఇదిగో లోకము దేవుని ప్రేమను ఎరగలేదన్నప్పుడు ఆ ప్రేమ నీకు తెలిసింది కదా, అప్పుడు నీవు వేరు, నీవు వాళ్ళలో నుండి బయటికి వచ్చేది. ఇదిగో దేవుని ప్రేమను లోకము ఎరగదు, అలాంటి వారి గురించి నీకెందుకు చింత? చూడండి, ఆయన ప్రేమను నువ్వు ఎరుగు ఫస్ట్. ఆయన నీవు ఆ దుష్టత్వంలోనే ఉండి చనిపోవాలని దేవుడు ఇష్టపడినప్పుడు అందులో నీకు ప్రేమ కనపడడం లేదా? ఈ లోకంలో ఉన్నటువంటి వీరందరూ కూడా నీవు దుష్టత్వంలోనే ఉండి చనిపోయినా కూడా వారికి ప్రయోజనమేం లేదు. నీవు దుష్టత్వాన్ని విడిచిపెట్టి దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు కూడా వారికి ఏం ప్రయోజనమేం లేదు. అంటే వారు కేవలము వారి యొక్క సమయ పాలన నిమిత్తమై వారు మనలను చూసి హేళన చేసుకుంటారే తప్ప వారి వలన మనకు ఒరిగేది లేదు, తరిగేది లేదు, వచ్చేది లేదు. గమనించు. కానీ నువ్వేం గమనించాలి అనంటే, నువ్వేమి తెలుసుకోవాలి అనంటే, లోకంలోకి పాపము వచ్చినది మొదలుకొని, ఈ లోకం భూమి మీదకి పాపము వచ్చినది మొదలుకొని, దేవుడు తన ప్రణాళిక ప్రకారము తన ప్రియ కుమారుని పంపి తన ప్రేమను చూపిస్తూనే ఉన్నాడు కదా. ఇదిగో అవ ఆదాములు చేసినటువంటి తప్పిదము మొదలుకొని అక్కడే సంకల్పం స్టార్ట్ అయింది, రక్షణ సంకల్పం. భూమి మీదకి ఒక రక్షకుడు రావాలి, ఆయన ద్వారా ఈ పాపములను అన్నింటినీ తీసివేయాలి అని. చూడు మానవుడా, దేవుడికి ఎట్టి ప్రేమ ఉన్నదో మనుషుల పైన, మనుషులను ఎంతగా ప్రేమిస్తున్నాడో గమనించుకో ఒకసారి. మనమేం చేస్తున్నాము? లోకాన్ని చూసి భయపడుతున్నాము. దేవుడితో ఉండాలని మనం ఆశ ఉన్నప్పటికీ కూడా లోకాన్ని చూసి భయపడుతున్నాం. లోకానికి దేవుని ప్రేమ తెలియనే లేదు. లోకంలో ఉన్న వారెవరు కూడా దేవుణ్ణి ఎరగనే లేదు. కాబట్టి వారి గురించినటువంటి చింత నీకేలా? క్రీస్తు ఉద్దేశాన్ని నువ్వు గమనించుకో. ఇదిగో దుష్టుల మరణంలో దేవుడు ఆనందించడని మనకు తెలుసు. దుష్టులు మరణం చెందుట చేత దుష్టులు అలాగే మరణించడం ద్వారా దేవునికి సంతోషం పడడం లేదనేది విషయం నీకు తెలుసు. ఇదిగో పశ్చాత్తాప పడి బ్రతకాలని ఆయన ఎక్కువగా కోరుకుంటున్నాడు. ఇలాగా మనము ఆలోచన చేసినట్లయితే, ఒకసారి 33వ అధ్యాయం హెజ్కేలు గ్రంథము 33వ అధ్యాయము 11వ వచనము, కాగా వారితో ఇట్లనము, నా జీవము తోడు దుర్మార్గుడు మరణము నొందుట వలన నాకు సంతోషం లేదు, దుర్మార్గుడు తమ దుర్మార్గతను నుండి మరలి బ్రతుకుట వలన నాకు సంతోషం కలుగును. కాబట్టి ఇశ్రాయేలులారా, మనసు తిప్పుకొనడి, మీ దుర్మార్గతను నుండి మరలి మనసు తిప్పుకొనడి, మీరెందుకు మరణం నొందుదురు? ఇదే ప్రభువు యెహోవా వాక్కు. గమనించు ప్రియులారా, నా జీవంతోడని దేవుడు తన జీవంతోడు ప్రమాణం చేస్తూ, దుర్మార్గుడు మరణం నొందుట వలన నాకు సంతోషం లేదు, ఆ దుర్మార్గుడు తమ దుర్మార్గతను మరలీ బ్రతుకుట వలన నాకు సంతోషము. దేవుని గురించి నువ్వు ఆలోచించే ఫస్ట్. దేవుడు అనేటువంటి ఆయన మానవులు నశించిపోవాలని ఎప్పటికీ కోరుకోవడం లేదు. ఆ ప్రేమను నువ్వు గమనించుకో. దేవుడు అనేటువంటి ఆయన ఎప్పటికీ మన మనసు మార్పునే కోరుకుంటున్నాడు. నీవు అది గుర్తుపెట్టుకో. నీవు ఆ ప్రేమను గమనించుకో. నీవు దేవుడి దగ్గరికి రావడానికి సాకులు చెప్పుకోవద్దు. ఆ ప్రేమను నువ్వు గమనించితే చాలు, ఈ మిగతా ఇవన్నీ కూడా మనల్ని తేలిక చేస్తాయి. గమనించు, 2వ పేతురు పత్రికలో మనం ఒకసారి గమనించుకున్నట్లయితే, పేతురు రాసిన పత్రిక 2వ అధ్యాయము, దేవుని ప్రేమను మనం గమనించుకుందాం. 2వ పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో, కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. గమనించుకో, మనం అది చదువుతూనే ఉంటాం ఎప్పటికీ కూడా. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కాడు గాని, ఎవడునూ నశింపవలనని ఇచ్చయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతం గలవాడై ఉన్నాడు. చూడు, కాబట్టి మనం ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఆయనను చేరుకోవాలని అనిపించడం లేదా? ఇదిగో ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో మనల్ని నశింపజేయచ్చు, ఆయన అనుకుంటే ఒక్క క్షణంలో మనల్ని చంపివేయచ్చు. ఇదిగో ఆ విధంగా మనము నశించిపోవాలని దేవుడు కోరుకోవడం లేదు. ఇదిగో కొంతమంది ఆలస్యం అని చెప్పుకుంటూ ఆలస్యం చేస్తున్నాడు దేవుడు అని అనుకుంటున్నారు కదా. ఆలస్యం ఎందుకంటే ఈ వచనం చెప్తుంది, ఎవడునూ నశింపవాలని ఇచ్చయింపక అందరూ మార్మోన్స్ పొందవాలనని అందరికీ దీర్ఘశాంతం గలవాడిగా ఉంటున్నాడు అందరి ఎడల. ఇది గమనించలేని మనుషుడు మనుషులను గమనిస్తున్నాడు తప్ప దేవుణ్ణి గమనించలేకపోతున్నాడు. ఒకసారి ఆ వచనాలను మనం చాలా జాగ్రత్తగా చదువుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఒకసారి వచనాన్ని గమనించుకుందాము. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 మనము అక్కడ చదివినట్లయితే పౌలు గారు ఏం చెప్తున్నాడో ఆ విషయాన్ని చూసుకుంటూ ముందుకు వెళ్దాం మనం అందరం కూడా. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13, సహోదరులారా నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, అయితే ఒకటి చేయుచున్నాను, వెనక ఉన్నవి మరచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచు క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపు వలనకు బహుమానం కలుగునకు బహుమానమును పొందవలనని గురి ఎద్దకే పరిగెత్తుచు ఉన్నాను. గమనించండి, ఇదిగో దేవుడు ఎదుట పౌలు ఎలాగా ఉన్నాడు అనే విషయాన్ని మనం గమనించుకుందాం. ఆయన కేవలము పౌలు ఆయన కొరకు ఉంచినటువంటి ఒక మహిమ కొరకు మాత్రమే పరిగెత్తుతూ ఉన్నారు. వెనక ఉన్న వాటిని వదిలిపెట్టేశాడు, ఇదిగో నా వెనక ఉన్నవి వదిలిపెట్టేసి ముందున్న వాటి కోసం వేగిరపడుచు ఉన్నాను. ముందు మన కోసం ఒకటి ఉంది, మన వెనకటివి వెనకకే వదిలిపెట్టేయాలి. ఆ వెనక ఉన్నవి మనతో పాటు వచ్చినట్లయితే మనం ముందున్న వాటికి చేరుకోలేం. అందుకే పౌలు ఏమంటున్నాడంటే, నా గతాన్ని నేను విడిచిపెట్టేశాను, నేను వెనక ఉన్న వాటిని వదిలిపెట్టేసి ముందున్న వాటి కోసం వేగిరపడుచు పరిగెత్తుతూ ఉన్నాను, ఆ గురి యొద్దకే పరిగెత్తుచు ఉన్నాను. ఇది పౌలు చెబుతున్నటువంటి వచనము, ఇది పౌలు మాట్లాడుతున్నటువంటి విషయం తన గురించి తానుగా. ఇదిగో నేను వెనక ఉన్న వాటిని అని ఏవి పట్టించుకోవడం లేదు అని అంటున్నాడు. నిజానికి గమనించండి, దేవుని యొక్క చిత్తం కూడా ఇదే అయి ఉన్నదని మనం మర్చిపోకూడదు. ఎప్పటికప్పుడు మనం గుర్తు చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, చాలా మందికి కారణాలు ఇవే వస్తున్నాయి. ఇదిగో నా గతంలో నేను అలా ఉన్నాను, నా గతంలో ఇలాగ ఉన్నాను, నేను గతంలో అలాంటి వాడను కదా అని. నీ గతం గురించి ఆలోచన చేయవద్దు, నీ గతం నీతో పాటు రాదు. సమాజంలో చాలా మంది చేస్తున్న అతి పెద్ద తప్పు ఏమిటంటే ఇదే, గతాన్ని చూసుకుంటున్నారు, నా గతంలో నేను అలాంటి వాడనని. ఎస్, నిజానికి గతంలో నువ్వు ఎలాంటి వాడవైనా కూడా దేవుని పిలుపు నీకోసం ఎదురు చూస్తుంది. పౌలు చాలా దుర్మార్గుడే, క్రైస్తవులందరినీ కూడా చీల్చి సంఘాన్ని అంతా కూడా చీల్చి సంఘస్థులందరినీ కూడా ఇసిరి పడేసి రాళ్లతో కొట్టించేటువంటి గొప్ప దుర్మార్గుడు. అయినప్పటికీ కూడా వెనక ఉన్న వాటిని వదిలిపెట్టేశాడు పౌలు. క్రీస్తు పిలుపు నా కోసం ఎదురు చూస్తుంది, ఆ పిలుపు కోసం నేను పరిగెత్తాలి అని చెప్పి ఎంతో ఆశతో ఆయన పరిగెత్తినట్లుగా మనం చూస్తున్నాం. నిజానికి ఇది దేవుని యొక్క మనసు కూడా అదే అని ఉన్నదని గమనించాలి మనం. మానవుల గురించి దేవుడు చెప్తున్నటువంటి విషయాన్ని కూడా మనము ఇలాంటిదే అని గమనించుకోవాలి, తెలుసుకోవాలి. ఫస్ట్ యెషయా గ్రంథం 43:25 మనం చదివినప్పుడు, నేనే నా చిత్తానుసారంగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకోను. చూడండి, దేవుడు కూడా మానవుల గురించి అనగా వారి యొక్క బిడ్డల గురించి ఏమని చెప్తున్నాడో చదువుకుందాము. వెనుక ఉన్నవి మర్చిపోవాలి, ఎందుకంటే దేవుడు మన పాపాలను గుర్తు చేసుకోవాలని ఇష్టపడడం లేదు. ఇదిగో నేను నీ పాపములను జ్ఞాపకం చేసుకోనను అంటున్నాడు. దేవుడు అలాంటి వాడే మన పాపములను గుర్తు చేసుకోవడానికి ఇష్టపడడం లేదు. నువ్వు జస్ట్ మనసు మార్చుకొని ఆయన వైపునకు తిరిగితే చాలు కా, పదే పదే అవే గుర్తు చేసుకొని పదే పదే వాటిలోనే నువ్వు ఆలోచన చేసుకుంటూ ఇంకా దానికే బానిసగా ఉన్నట్లయితే నీవు దేవుని పిలుపునకు చేరుకోలేవు. దేవుడు మాత్రము మనలను వాటిని విడిచిపెట్టమని చెప్తూ ఉన్నాడు. ఇదిగో మానవులను దేవుడు ఏం చెప్తున్నాడో విషయంలో గమనించు.
0: ఇదిగో నేను వారి పాపంలో నీకు ఎన్నడూ కూడా గుర్తు చేసుకోను, జ్ఞాపకం చేసుకోను, వారి యొక్క పాపములను నా చిత్తానుసారంగా తుడిచివేస్తున్నాను, కాబట్టి నా దగ్గరికి చేరండి అని చెప్పి ఎంతగానో దేవుడు మన కోసం ఎదురు చూస్తూ ఉన్నప్పుడు మనమైతే సాకులు చెప్పుకొని దేవుడి దగ్గరికి పోకుండా ఉంటున్నాము. నిజానికి ప్రియులారా, నువ్వు దేవుని ప్రేమను గమనించుకో ఫస్ట్ నుండి. కీర్తనల గ్రంథము 103వ కీర్తనను మనం గమనించుకున్నట్లయితే 103వ కీర్తన 12వ వచనంలో మనకు అక్కడ ఒక వచనం మనకు తెలుసు, చాలామంది పాట కూడా పాడుతూ ఉంటారు కదా, పడమటికి తూర్పు ఎంత ఎడవ దూరమో ఆయన మన అతిక్రమంలోనూ మనకు అంత దూరము పరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలి పడినట్లు యెహోవా తన తనయందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. ఈ వచనాన్ని జాగ్రత్తగా గమనించండి. పాపములకును మనకును చాలా ఎడము పరిచి ఉన్నాడు దేవుడు, చాలా దూరము చేసి ఉన్నాడు దేవుడు. నిజానికి పాపం అనేటువంటిది మానవుల దగ్గర నుండి దూరపరచాలనే దేవుని యొక్క సంకల్పం. ఈ పాపములలో నుండి దూరంగా దేవుడి దగ్గరికి రావడానికే దేవుడు సంకల్పించాడు. కానీ ఆ సంకల్పంలోకి మనం వెళ్ళాలి అని అంటే ఈ లోకంలో ఉన్నటువంటి వాటిని అన్నిటిని కూడా విడిచిపెట్టి దేవుడి దగ్గరికి రావాలి. ఎందుకంటే దేవుడు మానవుల ఎదుట మానవుల యొక్క ఆలోచనలను బట్టి వారిని జాలిపడుతున్నాడు. ఇదిగో నేను తండ్రి ఏ విధంగా అయితే జాలి పడుతున్నాడో ఆ విధంగానే నేను నీ ఎదుట జాలి పడుతున్నానని చెప్పి దేవుడు చెప్తున్నాడు. పాపములనుకును మనకును ఎంత దూరం పరిచాడంటే తూర్పుకు పడమరకు ఎంత దూరం ఉన్నదో అంత దూరాన్ని పాపముకు మనకు చేశాడు దేవుడు. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క ప్రేమనే మనం గమనించుకోవాలి ప్రతిసారి కూడా. ఇదిగో లూకా సువార్త 9:62 వచనంలో మనకు అక్కడ చెప్తూ ఉంటుంది కదా, నాగటి మీద చేయి పెట్టి వెనుకకు చూడవద్దు అని. చూడండి, మనము దేవుని పని మీద చేయి పెట్టేసి వెనకలకి ఆలోచన చేయకూడదు. ఇంకా దేవునితో నడవాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు మళ్ళీ బయట విషయాల గురించి ఆలోచన చేయకూడదు, మనుషుల గురించి ఆలోచన చేయకూడదు. దేవునితో గడపడానికే మనం ముందుకు వెళ్ళాలి. ఇదిగో నాగటి మీద చేయి పెట్టి వెనక్కి మళ్ళీ చూడకూడదు. వెనకలు ఏమైనా ఉండవచ్చు, ఏమైనా ఉండని, వెనకలు ఉన్నటువంటి లోకము నీతో నీ గురించి ఏమన్నా అనుకోని, నీవు దేవుని పనిలో ముందుకు వెళ్ళిపో, దేవునితో గడుపు. మళ్ళీ లోకం వైపు వెళ్ళి లోకంలో ఉన్న వాటిని ఆలోచన చేస్తున్నట్లయితే నీవు ఖచ్చితంగా సేద్యం చేయలేవు, దేవునితో గడపలేవు, దేవునితో నడవలేవు, ముద్దుగురి ఎద్దకు చేరలేవు. ఇది గమనించండి ప్రిల్లారా, చాలామంది విషయాలను మర్చిపోతూ ఉన్నారు. మనకు ఒక చిన్న ఉదాహరణ ఈ వచనాన్ని బట్టి, లోతు భార్య గురించి మనం ఆలోచన చేసినట్లయితే లోతు భార్యకు దేవుడు ఏమని చెప్పాడు, ఇదిగో ఆ కనబడుతున్నటువంటి పర్వతం వైపు పరిగెత్తండి, ఈ యొక్క పట్టణము మహా పాపముతో నిండి ఉన్నది, ఆకాశం నుండి గంధకాన్ని దించి పట్టణాన్ని నాశనం చేయబోతూ ఉన్నాను, మీరు వెళ్ళి ఆ యొక్క పర్వతం ఈ పట్టణం నుండి ఆ పర్వతం వైపునకు వెళ్ళండి, ఆ పర్వతాన్ని చేరుకోండి అని చెప్తే అందరూ చక్కగా వెళ్ళారు. లోతు, లోతు పిల్లలు, లోతు భార్య బయటికి వచ్చేసారు, పరిగెత్తుతూ ఉన్నారు. కానీ లోకం వైపునకు ఒక్కసారి వెనక్కి చూడకూడదు అని చెప్పినప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూసింది లోతు భార్య. కానీ ఆమె చేరుకోవాల్సినటువంటి ఆ పర్వతానికి చేరుకోలేకపోయింది. లోకం తీరుగానే ఉంటుంది, లోకంతో నడుస్తూనే ఉంది. అది ఎలా నాశనం అవుతుందో అని వెనక్కి తిరిగి చూడడానికి దేవుని యొక్క ఆజ్ఞను విడిచిపెట్టేసింది ఆమె. ఇదిగో వెనక్కి తిరిగి చూడవద్దు అని చెప్పిన దేవుని ఆజ్ఞను మీరిపోయింది. అప్పుడు దేవుడు ఊరుకుంటాడా? తన ఆజ్ఞను ఎప్పటికీ ఆయన పవిత్రపరచుకుంటాడు. ఆయన ఆజ్ఞల విషయంలో ఆయన ఎప్పటికీ కూడా పవిత్రుడిగానే ఉంటాడు, పరిశుద్ధుడిగానే ఉంటాడు. వెంటనే ఆమె ఉప్పు స్తంభంగా మారిపోయింది. ఆమెను గురించి మనం చదువుతూ ఉంటాం. వెనక్కి తిరిగి చూడకూడదు అని అన్నప్పుడు మనం వెనక్కి తిరిగి చూడకూడదు అంతే. దేవుడి ప్రేమ మనకు చాలా చక్కగా కనబడుతుంది కదా, అక్కడికి మనం బయలుదేరాలి. ఒకసారి హెబ్రీయుల గ్రంథ పత్రిక 6వ అధ్యాయం గమనించుకున్నప్పుడు ఒకసారి వచనాన్ని చదువుకుందాము, బాగా వివరించుకోవాల్సిన అవసరం ఉంది మనకు. హెబ్రీయుల గ్రంథ పత్రిక 6వ అధ్యాయం 4వ వచనాన్ని మనం ఒక్కసారి చదువుకుందాం. ఒకసారి వెలిగింపబడి
1: పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలిబారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావం అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా శిలువ వేయుచు బాహాటంగా ఆయనను అవమానపరచుచున్నారు. కనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని నూతన పరచుట అసాధ్యము అని అంటున్నాడు. ఈ వచనాన్ని పట్టుకుంటారు చాలామంది. ఇదిగో ఒకసారి దేవునితో గడిపి, ఒకసారి దేవునితో నడిచి మళ్ళీ లోకం వైపునకి వెళ్ళిన వారికి దేవుడి దగ్గర స్థానం లేదు, వారిని వాళ్ళని నూతనపరచడం అసాధ్యము అని చెప్పే వచనం ఇక్కడ ఉంది. నిజానికి అది కరెక్టే, అది సరైనదే. కానీ అక్కడ గమనించినట్లయితే మారు మనసు పొందినట్లు అలాంటి వారిని నూతనపరచుట అసాధ్యము అని అంటున్నాడు. అంటే వారు అక్కడ వెనక్కి తిరిగి లోకం వైపునకు వెళ్ళినప్పుడు వారి యొక్క డెప్త్ అక్కడ కనబడుతుంది. వారు మళ్ళీ లోకం వైపునకి ఇష్టం చూపుతున్నారంటే అలాంటి వారు మారడం చాలా కష్టమని చెప్తున్నాడే తప్ప వారికి మారు మనసు అవసరం లేదు అనే మాట చెప్పడం లేదు కదా. నిజానికి దేవునితో గడిపిన వాళ్ళు, దేవునితో నడిచిన వాళ్ళు, దేవునితోనే ఉంటున్నటువంటి వాళ్ళు మళ్ళీ లోకం వైపునకు వెళ్ళిపోతూ ఉన్నారు. నిజానికి వెళ్ళకూడదు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా పిలుపు అవసరం లేదంటారా? అలాంటి వారు మారడం కష్టము. అలాంటి వారు మళ్ళీ దేవుడి దగ్గరికి రావాలి అని అంటే వాళ్ళు ఎన్నో ప్రయత్నం చేయాలి, ఎన్నో వదులుకోవాలి. అలాంటి వారు వదులుకోవడము చాలా కష్టం కాబట్టి వాళ్ళని అలాంటి వారిని మార్చడం అసాధ్యం అంటున్నాడు తప్ప అలాంటి వారికి మారు మనసు అవసరం లేదు అని చెప్పడం లేదు అక్కడ దేవుడు. ఎవరికైనా మారు మనసే కావాలి, ఎవరికైనా దేవుని యొక్క పిలుపే కావాలి. కానీ వారు ఈ ఉద్దేశాన్ని వదిలిపెట్టేసి మనం దేవుడితో ఒకసారి గడిపేశాము, మళ్ళీ వెనక్కి వచ్చేసాము, ఇక మీదట మనకు అక్కడికి స్థానం లేదు అని అనుకుంటారు. పిల్లారా, ఆ పిలుపు నీకోసం ఎదురు చూస్తూనే ఉంది, జాగ్రత్తగా గమనించండి. మనకు దీనికి సమాధానంగా మొదటి యోహాను పత్రిక ఒకటో అధ్యాయము 9వ వచనాన్ని మనం చదువుకుందాం. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఇది బాప్తిసం తర్వాత చెప్తున్నటువంటి విషయం. ఇదిగో మన పాపములను ఒప్పుకొని వెనక్కి చూడకూడదు, మళ్ళీ వెనక్కి పోకూడదు. ఇదిగో గమనించండి, ఇక్కడ ఒకసారి చూడండి. మన పాపములను మనం ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడు నీతిమంతుడు గనక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతుల నుండి మనల్ని పవిత్రులుగా చేయను. నువ్వేం చేయాలి అని అంటే అప్పటికప్పుడు నీ పాపములను ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. అప్పుడు దేవుడు నిన్ను పవిత్రులుగా చేస్తున్నాడు, ఎందుకంటే ఆయన జాలి చూపిస్తున్నాడు. అయితే నువ్వు ఒప్పుకోవాలి ఫస్ట్. ఇదిగో నువ్వు పాపములను ఒప్పుకోవాలి, నువ్వు చేసినటువంటి తప్పిదములను ఒప్పుకోవాలి దేవుడి దగ్గర. ఇదిగో దేవుడా, నేను చేశాను, నన్ను క్షమించు. క్షమాగుణం నీలో ఉండాలి ఫస్ట్. క్షమించు అనేటువంటి తగ్గింపుతనం నీలోకి రావాలి ఫస్ట్. అలాంటి తగ్గింపుతనం నీలో వచ్చినప్పుడు దేవుడు నిన్ను త్రోసివేయడు ప్రియులారా. అతిక్రమములను ఒప్పుకుంటే పరిహరించును దేవుడు. ఒకసారి వచ్చిన చూద్దాం. కీర్తన గ్రంథము 32వ కీర్తన 5వ వచనాన్ని మనం చదువుకుందాము. ఇదిగో నా దోషమును కప్పుకొనక నీ ఎదుట నా పాపములను ఒప్పుకొంటేని యెహోవా సన్నిధిని నా అతిక్రమములను ఒప్పుకొందును అనుకుంటేని నీవు నా పాప దోషములను పరిహరించి ఉన్నావు. చూడండి, అతిక్రమములను ఒప్పుకుంటే దేవుడు పరిహరిస్తాడు. నీ తప్పిదములను నువ్వు ఒప్పుకుంటే దేవుడు నిన్ను క్షమిస్తాడు. దేవుడి దగ్గరికి రావడానికి నీ మనసు ఉంది, అలాగే నీ పాపములను కూడా నీవు ఒప్పుకోవడానికి తగ్గించుకోవాలి. నీ పాపములను నువ్వు ఒప్పుకునేదానికి నువ్వు స్థిరపడాలి. ఆ విధంగా నీవు నీ మనసును దృఢ నిశ్చయం చేసుకోవాలి, నేను పాపములను ఒప్పుకుంటాను అని. ఎప్పటికప్పుడు నీవు నీ పాపములను ఒప్పుకుంటూ ఉన్నట్లయితే దేవుడు నీతిమంతుడు, యథార్థవంతుడు, జాలివంతుడు కాబట్టి నీ మీద ప్రేమను చూపించి నీ పాపములను క్షమించుతూ నిన్ను నూతనపరుస్తూనే ఉంటాడు. అలా నీవు దేవుడు ఎదుట నీ పాపములను ఒప్పుకుంటూ ఉండాలి ప్రతిదినం. ఇదిగో దావీదును కూడా దేవుడు ఏం చేశాడు, క్షమించమని వేడుకుంటున్నాడు కాబట్టి దావీదును కూడా దేవుడు ఏం చేశాడు అంటే క్షమించాడు. గమనించండి, ఎప్పటికప్పుడు మనము మన దేవుని ఎదుట మన పాపములను ఒప్పుకుంటూ ముందుకు వెళ్లాల్సిన అవసరం మనకుంది. ఇది పాపముల గురించి నువ్వు ఆలోచన చేస్తున్నావు తప్ప దేవుని ప్రేమను నువ్వు ఆలోచన చేయడం లేదు. దేవుడు నీకు పిలుపునిస్తున్నాడు, రా నా దగ్గరికి అని. ఒకసారి సామెతల గ్రంథము 28వ అధ్యాయమును మనం గమనించుకున్నట్లయితే, సామెతల గ్రంథము 28వ అధ్యాయము సామెతల గ్రంథం 28వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందును. ఏం చెప్తున్నాడు గమనించండి, అతిక్రమములను దాచిపెట్టుకున్నట్లయితే మనం వర్ధిల్లలేం. మన తప్పుదములను అలాగే కప్పిపెట్టుకొని మనం మన ఇష్టం వచ్చినట్లు అలాగే ఉన్నట్లయితే మనం వర్ధిల్లలేం. నీవు నీ తప్పిదములను ఒప్పుకుంటూ ఉండాలి. నీ తప్పిదములను దేవునితో ఒప్పుకున్నప్పుడు నీ వర్ధిల్లుతావు. దేవుడు కనికరమైన వాడు కాబట్టి నిన్ను కనికరిస్తాడు. ఇదిగో చూడండి, ఒకసారి వెలిగింపబడినప్పటికీ కూడా దగ్గరికి రా, నీ మనసును మార్చుకో, నీ ఉద్దేశాలు దేవునికి చెప్పు, దేవునితో గడుపు, నీ అతిక్రమములను దేవుడితో ఒప్పుకో, అప్పుడు దేవుడు కనికరిస్తాడు నిన్ను. అసాధ్యం అంటున్నాడు. కారణం ఏమిటంటే అలాంటి వారు లోకంలో ఎంతో డెప్త్కి వెళ్ళిపోయి ఉంటారు, వారిని మళ్ళీ ప్రయత్నించడం చాలా కష్టం అంటున్నాడు. నిజానికి వాళ్ళను కష్టం అంటున్నాడే తప్ప మారు మనసు వారికి అక్కర్లేదు, ఇంకా వాళ్ళు నాశనమే అయిపోనిలే అని అనుకోవడం లేదు దేవుడు. ఈ ప్రేమను గమనించు ప్రియుడ, ఇలాంటి ప్రేమను నువ్వు గుర్తుపెట్టుకో. చూడండి, ముందున్న వాటి కోసం మనం ఎదురు చూడాలి అవసరం మనకెంతో ఉంది. దేవుడు నిజానికి మన ముందు ఏమి ఉంచాడో ఒకసారి చూద్దాం. దేవుడు మన కోసం ఏవైతే దాచిపెట్టాడో వాటి కోసం మనం పరిగెత్తాలి, వాటిని మనం చేరుకోవాలి. ఇంతకు అవేంటో మనం చూడబోదాము. యోహాను సువార్త 14వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాము. యోహాను సువార్త 14వ అధ్యాయం 2వ వచనం, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలం సిద్ధపరచవలసి ఉన్నాను. తండ్రి ఇంట చాలా నివాసాలు ఉన్నాయి, వాటిలో మనము చేరాలి అనే ఆలోచన మనకు ఉండాలి. తండ్రి ఇంటి దగ్గర ఎన్ని నివాసాలు ఉన్నాయో మనం గమనించుకుందాం. అనేకమైనటువంటి నివాసాలు ఉన్నాయి, అయితే వాటిలోకి మనం వెళ్ళాలి అనే ఆ నివాసంలోనికి మనం వెళ్ళాలి అనేటువంటి గోల్ మనలో ఉండాలి. గమ్యం, ఆ గమ్యంలోకి వెళ్ళాలనే ఆలోచన మనకు ఉండాలి. నేను వెళ్ళి మీకు స్థలం సిద్ధపరిచిన ఎడలా, నేనుండు స్థలంలోనికి మీరును ఉండులాగున మరలా వచ్చి నా ఇద్దరు నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోదు. దేవుడు యేసుక్రీస్తు తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ద్వారా దేవుడు పలుకుతూ ఉన్నాడు, ఇదిగో నా దగ్గరికి రండి, నా దగ్గర స్థానాలు ఉన్నాయి మీకు అంటున్నాడు. యేసుక్రీస్తు మన కోసము ఒక స్థలాన్ని స్థిరపరచడానికి, సిద్ధపరచడానికి వెళ్ళాడు అక్కడికి. అక్కడికి మనం అక్కడ ఉండడానికి మనము బయలుదేరాలి. మన వెనక ఉన్నవి ఏవి మన కోసం రావు. దేవుడి దగ్గర మనకు స్థిర నివాసాలు ఉన్నాయి. గమనించండి, చాలామంది వీటి ఎందు దృష్టి పెట్టలేకపోతున్నారు. పైనున్న వాటి అందే తప్ప భూమి మీద ఉన్న వాటిని దృష్టి పెట్టకూడదు మనము. ఎందుకంటే మనం ఆత్మ సంబంధమైన వాళ్ళం కనుక క్రీస్తునందు మనం కరెక్ట్గా ఆత్మ సంబంధంగా ఉంటున్నప్పుడు మనకు కూడా అట్లాంటి చూపు ఉండాలి. మనం చూడబోతున్న అన్ని చూపులు ఎలాంటివంటే, కనబడుతున్న వాటినే చూస్తున్నాము, వినబడుతున్న వాటినే వింటున్నాము. నిజానికి మనకి కంటికి కనబడినవి, చెవికి వినబడినవి చాలా ఉన్నాయి. పైన ఉన్న వాటి ఎందే మనము మనసును ఉంచాలి, దృష్టిని పెట్టాలి. ఇదిగో చూడండి, గమనించండి, అబ్రహామును దేవుడు రమ్మని పిలిచినప్పుడు అబ్రహాము వెనక ఉన్న వాటిని వదిలిపెట్టేశాడా? ముందు అతని కోసం కనాను దేశం ఉంది, ముందు తన భవిష్యత్తు కనబడుతుంది, వెనక తన గతం ఉంది. తన గతంలో దేవునికి విరోధమైంది ఉంది. అబ్రహాం యొక్క జీవితాన్ని గమనించుకో. అబ్రహాం యొక్క జీవితంలో, అబ్రహాం గతంలో తనకు దేవునికి విరోధమైనటువంటి జీవితం గడుపుతూ ఉన్నాడు. అబ్రహాం యొక్క కుటుంబాన్ని మనం ఆలోచన చేసినట్లయితే దేవతా విగ్రహములను పెట్టుకొని జీవించేటువంటి మనుషుల యొక్క కుటుంబములు అవన్నీ కూడా. అయితే అబ్రహామును దేవుడు పిలిచినప్పుడు అక్కడి నుండి బయలుదేరాడా లేదా? లేదు, నా యొక్క కుటుంబంలో నా కుటుంబాన్ని నేను విడిచి వెళ్ళలేను, నా వారిని నేను విడిచి వెళ్ళలేను, నా యొక్క ప్రజలతో నేను ఉండాలి అని అబ్రహాము అక్కడే ఉండడానికి ఇష్టపడలేదు. ఆయన తన గతాన్ని వదిలిపెట్టి తన భవిష్యత్తులో దేవుడు చూపించబోతున్నటువంటి ఆ యొక్క దేశాన్ని గురించి ఆలోచన చేశాడు, వాగ్దానాల గురించి ఆలోచన చేశాడు. దేవుడు నమ్మదగిన వాడు, వాటిని నాకు ఇస్తాడు ఎలాగైనా చెప్పి దేవుడు తన గతాన్ని విడిచి, అబ్రహాం తన గతాన్ని విడిచిపెట్టి భవిష్యత్తును చూశాడు. వెనకవి వచ్చినటువంటి అబ్రహాము తన కుటుంబాన్ని చూడలేదు. అబ్రహాం కోసం దేవుడు ఒక పట్టణాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. ఆ విధంగా మనం కూడా అబ్రహాం యొక్క కుమారులుగా, కుమార్తెలుగా పిలువబడాలి. గమనించండి, కొరింథీ పత్రికలో పౌలు గారు అన్నట్టుగా పందెము రంగమందు బహుమానము కొరకు పరిగెత్తాలి అన్నట్టు మనం పూర్తి చేసుకోవాలి. పరుగు పందెంలో అందరూ పరిగెత్తుతారు, కానీ బహుమానము అనేటువంటిది ఒకటి ఉన్నది, దాని నేను సంపాదించుకోవాలి అన్నట్టుగా మన పరుగు ఉండాలి. అందుకే మితముగా పరిగెత్తాలి. నీవు పరుగు పందెం పరిగెత్తాలి అని అంటే ఎంత నిద్ర అవసరమో, ఎంత తిండి అవసరమో, ఎంతగా నీ యొక్క శరీర దారుడ్యం అవసరమో, ఎంతగా నీవు ఎక్సర్సైజ్ చేయాలనో అలా నీ జీవితాన్ని నీవు చేసుకోవాలి. మితముగా నువ్వు ఉండాలి ప్రతి విషయంలోనూ, అప్పుడే నీకు బహుమానం రాబోతుంది. ఆ బహుమానం కోసం మనం పరిగెత్తే వారిగా ఉండాలి. చూడండి, పౌలు గారు మనకు చెప్పినటువంటి విషయం మనకు బాగా గుర్తుకు రావాలి. 2 తిమోతికి రాసిన పత్రిక 4:8 మనం చదివినప్పుడు, 2 తిమోతికి రాసిన పత్రిక 2:8 మనం చదివినప్పుడు, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది, ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకును, నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షత అపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. ఇదిగో పౌలు తన కోసమే ఒక కిరీటం ఉన్నదని మాత్రం చెప్పడం లేదు, ఇదిగో అది ఎవరైతే కోరుకుంటున్నారో వారందరికీ అది సిద్ధపరచబడే ఉంది. మన కొరకు ఒక బహుమానం ఉన్నదని చెప్తున్నాడు అక్కడ. అయితే మనం దానిని అపేక్షించుకోవాలి, దాన్ని మనం కోరుకోవాలి, దానిని మనం ఇష్టపడాలి, దాన్ని చేరుకోవడానికి మన మనసును స్థిరపరచుకోవాలి. ఇదిగో ఆ దేవుడు మనకి ఇవ్వబోతున్నటువంటి ఆ యొక్క మహిమా కిరీటాన్ని మనం దక్కించుకోవాలంటే ఏ విధంగా ఉండాలనో అలాగే మనం ఉండాలి. మన కోసం ఒక బహుమానం ఉంది ఈరోజు, ఆ బహుమానం కోసం మనం పరిగెత్తాలి తప్ప ఈ లోకాన్ని గురించి మనం ఆలోచన చేయకునే కూడదు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళు ఏమనుకుంటున్నారు, లేదంటే నా పాపములలో నేను ఇలాగా ఉన్నాను కదా, దేవుడు మళ్ళీ నన్ను దగ్గరికి చేరుస్తాడా, లేదా నన్ను మళ్ళీ దేవుడి దగ్గరికి తీసుకుంటాడా, నన్ను నమ్ముతాడా దేవుడు అని అనుకుంటున్నామేమో. దేవుడు నిన్ను నమ్మడానికి కాదు ఇష్టపడేది, నీ తగ్గింపుతనాన్ని చూడడానికి ఇష్టపడుతున్నాడు. దేవుడు నీలో ఉన్నటువంటి ఆ తగ్గింపు ద్వారా నీలో నమ్మకాన్ని స్థిరపరుస్తాడు దేవుడే. గమనించండి, నీవు ఎంతగా విధేయత చూపుతావో అప్పుడే నీవు దేవుడితో చాలా గొప్పగా నమ్మకంగా ఉన్నావని అర్థం. ఇదిగో 1 పేతురు రాసిన పత్రిక 5:4 మనం చదివినట్లయితే, 1 పేతురుకు రాసిన పత్రిక 5:4 మనం చదివినప్పుడు ఎట్లయితే, ప్రధాన కాపరి ప్రత్యక్షమైనప్పుడు మీరు వాడబారని మహిమా కిరీటమును పొందుదురు. ఇదిగో గమనించండి, ఆయన ప్రత్యక్షమైనప్పుడు మహిమా కిరీటము మనకు

జరుగుతున్నది అనే విషయం మనకు ఇక్కడ నేర్పుతూ ఉన్నాడు దేవుడు. ఇక్కడ మనము చెప్తున్న దేవుడు మనకు చెప్తున్నటువంటి విషయాలను అన్నిటిని కూడా మనం జాగ్రత్తగా గమనించుకోవాలి. మన పిలుపునకు తగినట్టుగా మనం పరిగెత్తాలి. మన కోసం ఏ పిలుపు అయితే ఎదురు చూస్తున్నదో ఆ పిలుపును మనం చేరుకునే వారుగా మనం పరుగును స్థిరపరచుకోవాలి. ప్రియులారా, మనందరి కోసం ఒక పిలుపు ఉన్నది. మనందరి కోసం దేవుడు పిలుస్తూ ఉన్నాడు. ఇదిగో ముందున్న వాటిని చేరుకోవడానికి మనం పరిగెత్తాలి, వెనుకున్న వాటిని వదిలిపెట్టేయాలి. గమనించండి, మన ఎడలో ఒక మహిమ ప్రత్యక్షమవుతుంది. మన కోసం ఒక మహిమా కిరీటం ఉంచబడుతుంది. ఇదిగో ఇప్పటి కాలపు శ్రమలు, ఇప్పటి కాలపు బాధలు ఇవేవి మనకు లెక్కలేవు. కంటికి కనిపించేటువంటి ఇవన్నీ శాశ్వతాలు కావు. కంటికి కనిపించేవి, చెవికి వినిపించేటువంటివి ఇవేవి మనకు శాశ్వతాలు కావు. దేవుడితోనే మనకు శాశ్వతమైన జీవితం ఉన్నది. కాబట్టి దేవుడి దగ్గరికే మనం పరిగెత్తడానికి ఇష్టపడాలి. అందుకోసం మనము ముందుకు వెళ్ళాలి. శోధనలు రావచ్చు, బాధలు రావచ్చు, వెనక ఉన్న వారిని మనల్ని అనొచ్చు, నిందించవచ్చు, బాధ పెట్టవచ్చు. అనేకములు మనలను మన మన మన గతం మనల్ని తో మనల్ని మనకి లావడానికి ప్రయత్నం చేయవచ్చు. మీరు గమనించండి, ఇస్రాయేలీలు ఎంతో గొప్పగా వాగ్దాన భూమిని చేరుకోవడానికి బయలుదేరారు. కానీ వారిలో ఉన్నటువంటి ఆ యొక్క అసంతృప్తి కారణం చేత, అవిధేయత కారణం చేత వారు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవడానికి ఇష్టపడ్డారు. నిజానికి దేవునితో గడిపి దేవునితో ఉండాలి అనేటువంటి ఆ మాట కంటే ఇస్రాయేలీలు దేనిని కోరుకున్నారు? ఐగుప్తులోకి వెళ్ళి బానిసలుగానైనా ఉండడానికి ఇష్టపడ్డారు. ఐగుప్తులోకి వెళ్ళి బానిసలుగా ఉండడానికైనా ఇష్టపడ్డారే కానీ కోరుకున్నారే కానీ దేవునితో గడిపి దేవునితో సంతోషంగా ఉండాలి, దేవుని యొక్క కణానులోనికి మనం వెళ్ళాలి, ఆయన యొక్క విశ్రాంతిలో మనం ప్రవేశించాలి అని వారు ఎప్పటికీ కూడా ఆలోచన చేయలేదు. కారణం ఏమిటంటే ఆ మధ్యలో వచ్చినటువంటి ఆ శోధనలు, ఆ ఇబ్బందులు, అవన్నీ కూడా. ఈనాడు మనకు కూడా దేవుడు గొప్ప వాగ్దానాన్ని ఇచ్చాడు. మహిమా కిరీటాన్ని ఇస్తానంటున్నాడు, తన స్వాస్థ్యంలోనికి ప్రవేశాన్ని ఇస్తానంటున్నాడు, తన ఎద్దో కొంత స్థలాలను మనకి ఇస్తానంటున్నాడు. శాశ్వతమైన వాటి కోసం మనం మనసును ఉంచుకోవాలి. ఈ లోక సంబంధమైనవి ఏవి కూడా మనకు ఎన్నతగినవి కావు. మనల్ని ఒకనాడు మనం చనిపోయిన రీతిగానే ఇవి కూడా చనిపోతాయి. ఒకనాడు ఇవి కూడా మనతో పాటు వస్తాయి. అప్పుడు మనం ఒకరి ముఖాలు ముఖం చూసుకొని బాధపడాల్సిన అవసరం మనకు అక్కడ ఉంటున్నది. కానీ అవేవి కూడా ఇప్పుడు వద్దు. దేవుడితో పాటు గడిపి దేవునితోనే జీవించుతూ నిత్యత్వంలో మనం ఆయనతో పాటు గడపడానికి మనం స్థిరపడాలి. ఈ లోకం గురించి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం నీకు లేదు. నిజానికి నీవు ఆత్మ సంబంధం పడితే లోకాన్ని ఎలాగ మార్చాలో అనే ఆలోచన నీలో ఉన్నట్లయితే నువ్వు వెళ్ళి మార్చేయలేవు. కానీ లోకం ఏమనుకుంటుందో ఏమో, మళ్ళీ నేను బైబిల్ పట్టుకుంటే దేవుడు మనల్ని మనుషులు మనల్ని నవ్వుకుంటారేమో, మనల్ని చూసి అపహాసం చేస్తారేమో మనల్ని చూసి అని నువ్వు అనుకోకూడదు. ఎందుకంటే వారికి దేవుని ప్రేమ తెలియదు కాబట్టి నీవు ఎలా ఉన్నావు వారికి ఏమి ఇబ్బంది ఏం లేదు. కాబట్టి శోధనకు నిలిచిన ఎడల మనం జీవకిరీటము పొందుదము అనే విషయాన్ని మర్చిపోకండి. నిజానికి శోధనకు వచ్చినప్పుడు దానిలో మనం నిలబడాలి. అలా నిలబడినప్పుడు మనకు జీవకిరీటంను ఇస్తాడు దేవుడు. ఈ విషయాలను మనం జాగ్రత్తగా గమనించుకుంటూ జాగ్రత్తగా మనం దేవునితో పాటు గడపడానికి పరుగెత్తాల్సిన అవసరం మనకున్నదనే విషయాన్ని మనం గమనించుకోవాలి. ప్రియులారా, చూడండి, లోకంలో చాలామంది ఈ విషయాల్లోనే వెనకబడిపోతూ ఉన్నారు. అప్పటి వరకు వారు ఇష్టానుసారంగా జీవించి ఉంటారు. కానీ ఆ యొక్క జీవితంలో వారికి వెక్కసం కలిగి ఉంటుంది, బాధ కలిగి ఉంటుంది. మళ్ళీ దేవుడి దగ్గరికి రావడానికి ఇష్టపడుతూనే ఉంటారు. కానీ మనుషులు వారిని అడ్డుకుంటున్నారు. వీడు దేవునితో మళ్ళా గడుపుతాడా, వీడు మంచివాడా, వీడు అలాంటి వాడు కదా, ఇలాంటి వాడు కదా అని చెప్పి జనులు అపహాసం చేస్తున్నారు. ఈనాడు నిజానికి జనులు అలాగ అపహాసం చేస్తున్నారు అని అంటే వారిని చూసి భయపడుతున్నారు ఈ విషయంలో ఈ మనుషులు కూడా. వాళ్ళు ఎలాంటి వారైనప్పటికీ కూడా దేవుడు కోరుకుంటున్నాడు కదా. మరి దేవుడు ఎలాంటి వారినైనా కోరుకుంటున్నప్పుడు మనం లోకం గురించి ఎందుకు ఆలోచన చేయాలి? లోకం కూడా వారికి దేవుని గురించే తెలియనప్పుడు నిన్ను గురించి ఎందుకు బాధపడతారు, నిన్ను గురించి ఎందుకు సంతోషిస్తారు? కాబట్టి లోకం గురించి నువ్వు ఆలోచన చేయొద్దు ప్రియుడా. దేవుడి దగ్గరికి రావడానికి దేవుని పిలుపు నీకు వినబడితే వచ్చేసే, తడువు చేయొద్దు. దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు. ఈ శాశ్వతమైనటువంటి ఈ శా

ప్రవేశిస్తావు. లోకాన్ని గురించి ఆలోచన చేసుకున్నట్లయితే అవి లేవకము, దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి నిన్ను ఎరగలేదు, వాటి వలన నీకు ప్రయోజనం లేదు. ప్రియులారా, ఈ విషయాలను గురించి జాగ్రత్తగా మీరు ఆలోచన చేయగలరని కోరుకుంటున్నాను. చాలామంది బాధపడుతున్నారు, విడిచిపెట్టేయండి లోకాన్ని. లోకం మిమ్మల్ని ఎప్పటికీ కూడా గుర్తించదు. నీవు దేవుడు మాత్రమే నిన్ను గుర్తించుతున్నాడు. దేవునితో గడుపు, దేవునితో నడువు. ఈ విషయాల గురించి మనం ఆలోచన చేస్తూ మన హృదయాలను సిద్ధపరచుకుందాము. ఓపికతో వాక్యాన్ని విన్నటువంటి మీ అందరికీ కూడా వందనాలు, కృతజ్ఞతలు తెలుపుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి నా సృష్టికర్త అయినటువంటి దేవునికి, నా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు చెల్లించుకుంటూ ఈ యొక్క పాఠాన్ని నేను ముగించుకుంటున్నాను. అందరికి కూడా వందనాలు అండి.

క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో నా ప్రియ సహోదర సహోదరులకు నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. తండ్రి అయినటువంటి దేవుడు మనకిచ్చిన ఈ యొక్క ఆయుష్కాలంలో ఆయనను మనము స్తుతిస్తూ మహిమపరుస్తూ ఘనపరుస్తూ ఆయన ఇష్టపడేటువంటి జనాంగంగా బ్రతకాల్సినటువంటి వారమై ఉంటున్నాం. అందులో భాగంగానే ఈ యొక్క శనివారం కూడా మనం ఇక్కడ కూడుకున్నాం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయడానికి. అన్ని విషయాల్లో మనకు తోడుగా ఉండి మనల్ని ముందుకు నడిపిస్తున్నటువంటి దేవాది దేవునికి కూడా నా యొక్క హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. ప్రియమైనటువంటి నా సహోదరి, నా సహోదరులారా, మనం ప్రతి శనివారం ఒక గంట పాటు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేస్తూ ఉంటున్నాం, నేర్చుకుంటూ ఉంటున్నాం, పరిశీలన చేస్తూ ఉంటున్నాం. అందులో భాగంగానే గడిచిన వారాన మనం ప్రారంభించాం ఆరాధన అంటే ఏమిటి అనేటువంటి ఆ యొక్క పాఠాన్ని. అందులో మనం ఆలోచన చేసింది అసలు ఆరాధన అంటే ఏమిటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసాం. దానితో పాటుగా ఆరాధన అంటే ఏమి కాదు అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. ఆరాధన అంటే ఏమి కాదు అనే విషయం తెలిస్తే ఆరాధన అంటే ఏంటి అనేటువంటి విషయం క్లియర్గా మనకు అర్థమవుతుంది కాబట్టి నేను మీకు ఆ విధానాన్ని తెలియజేశాను. మనుషులు వారికి నచ్చినట్టుగా చేసేది ఆరాధన కాదని, ఉన్నటువంటి బిల్డింగ్ని బట్టి చేసేది ఆరాధన కాదని, ఉన్నటువంటి ప్రీచర్ని బట్టి చేసేది ఆరాధన కాదని, సోషల్ రెస్పాన్సిబిలిటీ, సోషల్ మీడియా రెస్పాన్స్ని బట్టి చేసేది ఆరాధన కాదని, ఆరాధన అంటే అది అంతర్

భిన్నమైనది, నిరంతరం జరిగేది, ప్రతి ఆదివారమున చేయాల్సింది. ఆరాధనలో 5 భాగాలు మిళితమై ఉంటుంది అనే విషయాన్ని కూడా మనం ఆలోచన చేసాం. తర్వాత ఈ యొక్క ఆరాధనని అనేక మంది వారి వారి సొంత అర్థాలతో మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి సువార్త ప్రకటించడం అనేది ఆరాధన కాదు, బైబిల్ తరగతులు జరిగించడం ఆరాధన కాదు, స్త్రీల కూడికలు జరిగించడం ఆరాధన కాదు, చిన్నపిల్లల రిట్రీట్ జరిగించడం ఆరాధన కాదు, పాటలు పాడుతూ ఉండడం ఆరాధన కాదు, వాక్యాన్ని గూర్చి చర్చించడం ఆరాధన కాదు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేసాం. ఆరాధన అంటే ఒక ప్రత్యేకమైనటువంటిది, దేవుడిచ్చినటువంటి ఆజ్ఞకు లోబడుతూ ప్రతి ఆదివారమున జరిగించేది అనేటువంటి విషయాన్ని కూడా మనం గడిచిన వారాన ఆలోచన చేశాం. ఆరాధన యొక్క అర్థాన్ని అనేక మంది వక్రీకరించి వారికి నచ్చినట్లుగా మార్చేసుకుంటున్నారు అనే విషయాన్ని ఆలోచన చేశాం. ఆరాధన అనేటువంటి పదము ఆదిమ హెబ్రీ భాషలో షకా అని, గ్రీకు భాషలో ప్రొస్క్యునియో అనేటువంటి అర్థాలతో ఉంది. దాన్ని ఇంగ్లీష్లోకి తర్జుమా చేసేటప్పుడు వర్షిప్ అని, తెలుగులోకి తర్జుమా చేసేటప్పుడు ఆరాధన అనేటువంటి పదాలను ఉపయోగించడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఆలోచన చేశాం. మనిషి యొక్క జీవితంలో మార్పు చెందిన తర్వాత, లేదా నిజదేవుడు గుర్తిరిగిన తర్వాత, లేదా క్రైస్తవ్యంలోనికి వచ్చిన తర్వాత ఈ ఆరాధన అనేటువంటి దాన్ని ఖచ్చితముగా జీవములో ఉన్నంతకాలము, జీవించి ఉన్నంతకాలము ప్రతి ఆదివారమున దీనిని జరిగించాల్సినటువంటి అవసరత ఉంది. ఎందుకంటే అది దేవుడు మనకు ఆజ్ఞగా ఇచ్చాడు కాబట్టి. దీని ద్వారా దేవుని యొక్క విలువను బయలుపరచడం మనకు వీలవుతుంది. హృదయంలో దేవుని గురించి ధ్యానం చేస్తూ ఆనందించగలిగేటువంటి స్థితి మనకు వస్తుంది. హృదయంలో ఉన్నటువంటి స్పందన వలన క్రియలు బయటకు వస్తాయి. దేవునిలో మనం మమేకమై, దేవునిలో మనం ఐక్యమై సంతోషపడతాం, ఆయన స్తుతిస్తాం, మహిమపరుస్తాం, ఆయనను ఘనపరుస్తాం. ఇది ఎక్కడైనా ఎప్పుడైనా ఏ ప్రాంతంలో అయినా చేయొచ్చు. అయితే ఆదివారం సంఘములోనే జరిగించాలి. దీనిని ఆరాధన అంటారు. ఎందుకంటే ఇది ప్రత్యేకమైనటువంటి దినము, ఇది నియమింపబడినటువంటి దినము, ఇది ఆజ్ఞతో కూడినటువంటి కార్యక్రమము. ఈ యొక్క ఆరాధన అంటే చర్చికి వెళ్ళడం మాత్రమేనా అంటే, చర్చికి వెళ్ళడం మాత్రమే ఆరాధన కాదు. లేదా నేనేంటో నాకు కొన్ని విషయాలు తెలుసు, ఆ విషయాలు బట్టి నేను ఏదైనా చేస్తాను, దేవునికే చేస్తాను, అది ఆరాధన అంటే, అది కూడా ఆరాధన కాదు. కొద్దిమంది వారి వారి వ్యక్తిగత పరిస్థితులను బట్టి, వారికి ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులను బట్టి సంఘంలో నుంచి వేరుపరచబడి సంఘాలను చీల్చుకొని వచ్చి మేము ఆరాధన చేస్తున్నాం అంటారు. ఇలా వాళ్ళు లేఖనానుసారంగా జరిగిస్తారంటే అది వారికి వారుగా వ్యక్తిగతంగా ఆలోచన చేసుకోవాల్సినటువంటి విషయము కూడా. ఎప్పుడు కూడా పాత నిబంధనలో కానివ్వండి, మొదటి శతాబ్దపు క్రైస్తవులు కానివ్వండి, ఎక్కడ కూడా ఎవరు కూడా సంఘాన్ని చీల్చి ఆరాధన జరిగించినట్లుగా ఎక్కడా లేదు. సంఘము ద్వారా పంపబడి ఆరాధన జరిగించినట్లుగా మనము గ్రంథంలో చూడొచ్చు. మొదటి శతాబ్దపు క్రైస్తవ్యంలో మనం గమనించవచ్చు, శిష్యుల్ని చూడొచ్చు, వారిని వెంబడించినటువంటి మొదటి శతాబ్దపు క్రైస్తవుల్ని మనం, వారి యొక్క జీవితాలను పరిశీలన చేస్తే మనకు ఆ విషయం అర్థమవుతుంది. ఇక్కడ ఆరాధన అంటే అది దైవికమైనటువంటి కార్యక్రమం. అయితే ఆ యొక్క ఆరాధన ఎవరికి చేయాలి, ఎందుకు చేయాలి అనే విషయం మనం మొదటగా తెలుసుకోవాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది. నా ప్రేమైనటువంటి వారు, ఆరాధన చేస్తున్నాం, ఎవరికి చేస్తున్నాం, అసలు ఆరాధనకు పాత్రుడు ఎవరు, అసలు ఆరాధన ఏ విధంగా చేయాలి, అసలు ఎందుకు ఆరాధన చేయాలి, ఈ విషయాలన్నీ మనకు తెలియాలి.
మొదటగా ఈ విషయాలు మనకు తెలియాలంటే అసలు దేవుడెవరో మనకు తెలిసి ఉండాలి. ఆరాధనకు పాత్రుడు తండ్రి అయినటువంటి దేవుడు. ఈ యొక్క లోకములో ఆరాధన చేసేటటువంటి వారు దేవుడినే ఆరాధన చేస్తున్నారా లేదా ఇంకా వేరే రకాలుగా కూడా ఆరాధన చేస్తున్నారా అనేటువంటి విషయము మనం ఖచ్చితంగా తెలుసుకుని ఉండాలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ యొక్క లోకాన్ని బట్టి మనం ఆలోచించేస్తే రకరకాల ఆరాధనలు జరుగుతున్నాయి. ఈ యొక్క లోకపు ఆరాధన మనం పరిశీలన చేస్తే వారు ఎలా ఆరాధిస్తున్నారు, ఎవరిని ఆరాధిస్తున్నారు, అవి మనం చేయొచ్చా చేయకూడదు తెలుసుకొని నిజమైనటువంటి ఆరాధన ఎవరికి చేయాలి అనేటువంటి విషయంలోనికి మనం వెళ్దాం. మనము మొదటిగా నిర్గమకాండం నేను ఒకసారి వచ్చిన చదువుతాను చూడండి. నిర్గమకాండం 20:3-4 నేను చదువుతాను చూడండి. నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. పైన ఆకాశం అందే కానీ క్రింద భూమి ఎందే కానీ భూమి క్రింద నీళ్ళ ఎందే కానీ ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనా నీవు చేసుకునకూడదు. వాటికి సాగిలి పడకూడదు, వాటిని పూజింపునకూడదు. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడును. ప్రేమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క వాక్యాన్ని ఇలాగే ఉంచి మరొక వాక్యాన్ని చదువుతాను చూడండి. యోహాను 5:5 చదువుతాను చూడండి. చిన్నపిల్లలారా, విగ్రహముల జోలికి పోకుండా జాగ్రత్త పడుడి. చదవబడినటువంటి ఈ యొక్క 2 మనం ఆలోచన చేస్తే నిర్గమ కారణం కానివ్వండి, యోహాను రాసినటువంటి పత్రిక కానివ్వండి, ఈ రెండింటిని మనం ఆలోచన చేస్తే మనకిక్కడ గ్రంథం ఏం తెలియజేస్తుందంటే విగ్రహములను ఆరాధించకూడదు. ఆకాశమందు ఉన్నటువంటి విగ్రహాలు కానివ్వండి, భూమి మీద ఉన్నటువంటి విగ్రహాలు కానివ్వండి, భూమి క్రింద నేలయందునటువంటి విగ్రహాలు కానివ్వండి లేదా రూపములు కానివ్వండి మనము చేసుకొనకూడదు, వాటికి పూజించనకూడదు. విగ్రహములను ఆరాధిస్తే అది ఆరాధన కాదు. నేను ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే లోకము ఎవరికి నచ్చినట్లుగా వారికి సమస్తాన్ని అనుగ్రహిస్తుంది. దేవుని యొక్క సృష్టి అంత అద్భుతమైనది, అంత గొప్పది, కానీ దానిని అందరము కరెక్ట్గా సద్వినియోగపరుచుకుంటున్నామా లేదనేటువంటి విషయాన్ని ఎవరికి వారు వ్యక్తిగతంగా ఆలోచన చేయాలి. దేవుడు ఎవరు అనే గ్రంథము ఖచ్చితంగా బోధిస్తూ ఉంటే లోకము ఎవరికి నచ్చినట్లుగా లోకంలో ఉన్నటువంటి ప్రజలు వారి వ్యక్తిగత అభిప్రాయాలకు అనుకూలంగా విగ్రహారాధన చేస్తున్నారు. ఈ యొక్క విగ్రహారాధన చేయకూడదు అనేటువంటి విషయాన్ని ఇక్కడ గ్రంథము తెలియజేస్తూ ఉంటుంది. కొలసీలకు రాసినటువంటి పత్రికలో మరొక వచనాన్ని మనం పరిశీలన చేద్దాం. కొలసీలకు రాసినటువంటి పత్రిక 3:5 చదువుతాం చూడండి. కావున భూమి మీదనున్న మీ అవయవములను అనగా జారత్వమును, అపవిత్రతను, కామాతురతను, దురాశను, విగ్రహారాధన అయిన ధనాపేక్షను చంపివేయుడి. ఇక్కడ ఆలోచన చేయండి, చెప్పబడినటువంటి ఈ యొక్క వచనంలో కానివ్వండి, 1 యోహాను 5:17 అక్కడ మనం చదివితే అక్కడ కూడా దీనికి కూర్చున్నటువంటి విషయమే మనకు ఇక్కడ గ్రంథము తెలియజేస్తూ ఉంటుంది. నేను ఆ వచనం కూడా చదువుతాను చూడండి. ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి, ఎవడైనను లోకమును ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. లోకములో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపడమును తండ్రి వల్ల పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనవి.
లోకము దాని ఆశలు గతించిపోచున్నావు గాని దేవుని చిత్తమును జరిగించువాడు నిరంతరము నిలుచును. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ చెప్పబడినటువంటి ఈ యొక్క రెండు వచనాలని మనం ఆలోచన చేస్తే, లోకములో అనేక మంది వారి యొక్క విజయాన్ని ఆరాధిస్తున్నారు, వారికి ఉన్నటువంటి ధనాన్ని ఆరాధిస్తుంటున్నారు, వారికి ఉన్నటువంటి అధికారాన్ని ఆరాధిస్తున్నారు, వారికి ఉన్నటువంటి గొప్పతనాన్ని ఆరాధిస్తుంటున్నారు. గ్రంథం అయితే ఖచ్చితంగా చెప్తుంది వీటిని ఆరాధించకూడదు, లోకము దాని ఆశ మొత్తం గతించిపోతుంది. కానీ సర్వోన్నతుడైనటువంటి దేవుడు గతించిపోడు. లోకము దాని యొక్క స్థితి, లోకములో ఉన్న సమస్తము గతించిపోతాయి. కానీ నిజమైనటువంటి దేవుడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు, సర్వజ్ఞానైనటువంటి దేవుడు, సర్వాంతర్యామైనటువంటి దేవుడు ఎప్పుడు ఉండేటువంటి వాడు. కాబట్టి ఈ యొక్క లోకాన్ని, లోకములో ఉన్న వాటిని ఎవ్వరు కూడా ఆరాధన చేయకూడదు. మూడవదిగా మనం ఆలోచన చేస్తే, మత్తయి సువార్త పరిశుద్ధ గ్రంథం నుంచి 16:24, అప్పుడు యేసు తన శిష్యులను చూచి, ఎవడైనా నన్ను వెంబడింపకూరని ఎడల తను తను ఉపేక్షించుకుని తన సిలువనెత్తుకుని నన్ను వెంబడింపవలెనని చెప్పెను. మరొక వచనం చూద్దాం, తిమోతికి రాసినటువంటి 2:1-2, అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకునుము. ఎలాగనగా మనుషులు స్వార్థప్రియులను, ధనాపేక్షులను, బింకములాడువారును, అహంకారులను, దోషకులను, తల్లిదండ్రులకు అవిధేయులను, కృతజ్ఞత లేనివారును, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, స్వజ్జన దేశులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారినయ్యిందురు, ఇట్టు వారికి విముఖుడవై ఉండుము. ఈ యొక్క చదవబడినటువంటి రెండు వచనాలని మనం పరిశీలన చేస్తే, ఎవ్వరు

0: కూడా వారిని వారు ఆరాధించుకోకూడదు. అందరూ స్వార్థప్రియులై ఉంటున్నారు. ఉపేక్షించుకుని తన సెలవునెత్తుకొని వెంబడింపాలి, కానీ అతను ఉపేక్షించుకోకుండా దేవుని వైపుకి రాకూడదు. తను ఉపేక్షించుకొని తన సెలవునెత్తుకొని రావాలి. ఎవరికి వారుగా వారున్నటువంటి వారికి కలిగినటువంటి దానిని బట్టి ఎప్పుడు కూడా వారిని వారు ఆరాధన చేసుకోకూడదు. దీనిని మనం ఎలా చెప్పాలంటే, అపొస్తలుల కార్యంలోనికి వెళ్తే మనకు ఇంకొంచెం క్లియర్గా ఈ యొక్క విషయం మనకు అర్థమవుతుంది. నేను చదువుతాను చూడండి ఈ యొక్క రెఫరెన్స్ని. అపొస్తలుల కార్యములు పదవ అధ్యాయం 25వ వచనం చూడండి. పేతురు లోపలికి రాగా కొర్నేలు అతన్ని ఎదుర్కొని అతని పాదముల మీద పడి నమస్కారం చేశాను. అందుకు పేతురు, నీవు లేచి నిలువుము, నేను కూడా నరుడినే అని చెప్పి అతన్ని లేవనెత్తి. గమనించండి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఇక్కడ వారిని వారి ఆరాధన చేసుకోకూడదంటే మనుష్యులను ఆరాధించకూడదు. మనుషులను ఎలా ఆరాధిస్తున్నామంటే వారికి మొక్కి సాగిలపడి మనుషులనే దేవుడు కనుకొని ఎవ్వరు కూడా ఆరాధన చేయకూడదు. ఈ యొక్క చదవబడినటువంటి అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 25 నుంచి 28 వచనం వరకు చూస్తే, కొర్నేలి పేతురికి ఎదురుగా వెళ్ళి అతను ఎదుర్కొనడానికి పోయి అతని పాదాల మీద పడి నమస్కారం చేశాడు. కానీ పేతురు, లేచి నువ్వు నిలువు, నేను కూడా నీలాంటి మనుషుడే, దేవుణ్ణి కాదు. అంటే మనల్ని మనం మొక్కుకోకూడదు, దేవుణ్ణి మనం మొక్కాలి. మనల్ని మనం ఆరాధించకూడదు, దేవాది దేవుణ్ణి మనం ఆరాధించాలి అని అతనితో మాట్లాడుతున్నట్టుగా మనం గమనించవచ్చు. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ యొక్క లోకాన్ని మనం గమనిస్తే లోకంలో ఉన్నటువంటి వారు అనేక మంది వారి యొక్క వేషధారణను మార్చుకొని వారి యొక్క వస్త్రధారణ పూర్తిగా మార్చుకొని గడ్డాలు పెంచుకొని బొట్లు పెట్టుకొని పెద్ద పెద్ద పూజారుల్లాగా పెద్ద పెద్ద స్వామీజీల్లాగా అవతారాలు ఎత్తుతున్నారు. అనేక మంది ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి వారు అక్షరాస్యులు మరియు నిరక్షరాస్యులు అందరూ వెళ్ళి వారి పాదాల మీద పడి వారికి నమస్కారం చేస్తున్నారు. ఈనాడు మనం సోషల్ మీడియాని మనం గమనిస్తే రోజుకు ఒక బాబా పుట్టుకుని వస్తున్నట్టుగా మనం గమనించవచ్చు. ఒక్కొక్క బాబా ఒక్కొక్క పేరు పెట్టుకుంటున్నాడు. బట్టలు లేకుండా ఒక బాబా ఉంటున్నాడు, బట్టలు వేసుకుని ఒక బాబా ఉంటున్నాడు, గడ్డం లేకుండా ఒక బాబా ఉంటున్నాడు, గడ్డం పెట్టుకుని ఒక బాబా ఉంటున్నాడు, కాషాయ వస్త్రాలు ధరించుకుని ఒక బాబా ఉంటున్నాడు, కాషాయ వస్త్రాలు లేకుండా మోడర్న్గా ఉంటుంది మరొక బాబా అంటున్నాడు. ఇలా రోజుకు ఒక బాబా వస్తున్నారు. కానీ కొద్ది రోజుల తర్వాత, కొద్ది నెలల తర్వాత, కొద్ది సంవత్సరాల తర్వాత వారి యొక్క జీవితం బట్టబయలు అవడంతో, వారు చేస్తున్నది మోసం అనడంతో వారు జైలు పాలవుతున్నట్టు మనం చూస్తున్నాం. ఎందుకంటే మనుషులను ఆరాధన చేయకూడదు, వారు మనుషులు మాత్రమే. నీవు ఆరాధన చేయడానికి అర్హుడు ఎవరంటే దేవాది దేవుడు మాత్రమే, మనుషులు కాదు అన్నటువంటి విషయం మనకు గ్రంథం చాలా చక్కగా నేర్పిస్తూ ఉంటుంది. మరొక వచనాన్ని మనం చూస్తే పరిశుద్ధ గ్రంథంలో కొలసీలకు రాసినటువంటి పత్రికని మనం ఆలోచన చేస్తే, ఇందులో 2వ అధ్యాయం చదువుతో చూడండి 18వ వచనం. అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన యందు ఇచ్చకలిగి తాను చూచిన వాటిని గూర్చి గొప్పగా చెప్పుకొనుచు. చాడండి, ఈ 18వ వచనంలో అతి వినయాసక్తుడై దేవదూత ఆరాధన ఏంటంట? దేవదూతలను ఆరాధన చేయడము. ఇది కూడా కరెక్ట్ కాదని గ్రంథం చెప్తుంది. దేవదూతలను ఆరాధించడము లేఖనానుసారం కాదు. ఎందుకంటే దేవదూతలు కూడా ఆరాధనకి అర్హులు కాదు. ఆరాధనకి అర్హుడు దేవుడు ఒక్కడే. మరొక వచనాన్ని దీనికి రిలేటెడ్గా మనం చూస్తే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 8-9 వచనాలని నేను ఒకసారి చదువుతాను చూడండి. యోహాననే నేను, ఈ సంగతులను వినిన వాడను చూచిన వాడను, నేను విని చూచినప్పుడు వాటిని నాకు చూపుచున్న దూత పాదముల ఎదుట నమస్కారము చేయుటకు సాగిలపడగా అతడు, వద్దు సుమి, నేను నీతోనూ ప్రవక్తలైన నీ సహోదరులతోనూ ఈ గ్రంథమందున్న వాక్యములను గైకుని వారితోను సహదాసుడను దేవునికే నమస్కారము చేయమని చెప్పెను. నీవు నమస్కారం చేయాల్సింది, నీవు పూజించాల్సింది దేవదూతలను కాదు, దేవాది దేవుడిని. దేవునికే మనం నమస్కారాలు అర్పించాలి, దేవునికే మనము స్తుతులు అర్పించాలి. అంతేకాని దేవదూతలను కూడా మనం ఆరాధన చేయకూడదు. మరొక పాయింట్ని మనం ఆలోచించేస్తే, సృష్టిని ఆరాధన చేయకూడదు. రోమిలకు రాసిన పత్రికలో ఈ యొక్క విషయాన్ని గురించి పరిశుద్ధ గ్రంథం మనకు చాలా క్లియర్గా తెలియజేస్తుంది. నేను చదువుతాను చూడండి ఆ యొక్క వచనాన్ని కూడా. 1:23 చదువుతాను చూడండి. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమ స్వరూపములుగా మార్చిరి. ఎలా మార్చారంటండి? ఈ హేతువు చేత వారు తమ హృదయముల దురాశలను అనుసరించి తమ శరీరములను పరస్పరము అవమానపరుచుకున్నట్లు దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. అట్టివారు దేవుని సత్యమును అసత్యమునకు మార్చి సృష్టికర్తకు ప్రతిగా సృష్టమును పూజించి సేవించిరి. యుగ యుగముల వరకు ఆయన స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, సృష్టిని నీవు నేను ఆరాధన చేయకూడదు. సృష్టి అనేది దేవుడు తన నోటి మాట వలన కలుగు చేసినది. ఈ యొక్క సృష్టిలో ఉన్నటువంటి చెట్లు కానివ్వండి, పుట్లు కానివ్వండి, ఇంకా సూర్యచంద్రులు కానివ్వండి, నక్షత్రాలు కానివ్వండి, కొండలు కానివ్వండి, బండలు కానివ్వండి, ఇవన్నీ దేవుడు సృష్టించినవి, ఆయన చేతి పనులు. దేవుడు సృష్టించినటువంటి చేతి పనులను నీవు పూజింపకూడదు. ఎందుకంటే వాటిని చేసినటువంటి గొప్ప శక్తిమంతుడే దేవుడు. అంత గొప్పవాడిని, అంత సర్వోన్నతుడిని నువ్వు అక్కడ పెట్టుకుని ఆయనకు ప్రతిగా నువ్వు ఈ యొక్క సృష్టిని పూజిస్తావా? అది ఖచ్చితంగా తప్పు. లేఖనానుసారంగా జరిగించకూడదు. చెట్లను పూజించావా? అది కరెక్ట్ కాదు. పుట్టలను పూజించావా? అది కరెక్ట్ కాదు. ఆయన యొక్క సృష్టిలో దేనిని పూజించినా అది కరెక్ట్ కాదు. సూర్యుడిని పూజించావా? కరెక్ట్ కాదు. చంద్రుని పూజించావా? కరెక్ట్ కాదు. నక్షత్రాలను పూజించావా? కరెక్ట్ కాదు. ఇతరత్ర ఆయన యొక్క సృష్టిలో దేనిని పూజించినా కూడా అది కరెక్ట్ కాదు, లేఖనానుసారం కాదు. అవన్నీ పూజకు అర్హులు కావు. పూజించడానికి, ఆరాధించడానికి అర్హత కలిగిన వాడు దేవాది దేవుడు మాత్రమే. మరొక విషయాన్ని మనం ఆలోచించేస్తే, వ్యర్థమైన వాటిని ఆరాధన చేయకూడదు. వ్యర్థమైన ఆరాధన. మత్తయి సువార్తలో మనం ఆలోచించేస్తే 15:7 నుంచి, వేషధారులారా, ఇక్కడ ప్రభు వారు మాట్లాడుతుంటున్నారు. ఈ ప్రజలు తమ పెదవులతో గణపరచుదురు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములను బోధించుచు వారు నన్ను వ్యర్థముగా ఆరాధన చేస్తున్నారు. మనుషుల యొక్క పద్ధతులు, మనుషుల యొక్క అలవాట్లు, వీటినే వారు ఆరాధన చేస్తున్నారు. అది వ్యర్థమైన ఆరాధన. ఎలాంటి ఆరాధన అంట? వ్యర్థమైన ఆరాధన. వ్యర్థమైన ఆరాధనను ఈ దినాన నువ్వు నేను మనము చేయకూడదు. ఎందుకంటే అది వ్యర్థమైనది, దాని వలన ఉపయోగం లేదు. దాని పేరులోనే ఉంది, అది వ్యర్థమైనదని. ఎందుకు వ్యర్థమైనదంటే, అవి మనుష్యులు కల్పించినవి. మనుష్యులు కల్పించినటువంటి పద్ధతులనే దేవుడి వలన కలిగినవని రుజువుపరుస్తూ లేదా అపోహలు అందరికి తెలియజేస్తూ వ్యర్థముగా ఆరాధన చేస్తూ ఉంటున్నారు. మనుషులు కల్పించిన పద్ధతులు దేవునికి ఆపాదించకూడదు. దేవునికి అవి చిందినట్లుగా మనం చూపించకూడదు. మనుషుల యొక్క ఆలోచన వేరు, దేవుని యొక్క ఆలోచన వేరు. మనిషి ఆలోచనకి, దేవుని ఆలోచనకి భూమికి ఆకాశమునకు ఉన్నంత దూరం ఉందనేటువంటి విషయాన్ని ఈ సమయమందు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైనటువంటి సహోదరుడా, నా సహోదరి, ఎందుకంటే మనుషుల పద్ధతులు వేరు, దేవుని యొక్క పద్ధతులు వేరు. మనుషుల యొక్క ఆలోచనలు వేరు, దేవుని యొక్క ఆలోచనలు వేరు. వీటిని తీసుకెళ్లి వాటితో కలిపేసి మొత్తం ఒకటే అనేటువంటి ఆ మూర్ఖపు ఆలోచన మనం ఎవ్వరూ చేయకూడదు. కాబట్టి ఇక్కడ వ్యర్థమైన ఆరాధన చేస్తున్నావా, అది చేయకూడదు అది గ్రంథం తెలియజేస్తుంటుంది. మరొక విషయాన్ని మనం ఆలోచించేస్తే, యోహాను సువార్తలో నాలుగవ అధ్యాయం 22వ వచనం నేను ఒకసారి చదువుతాను చూడండి. మీరు మీకు తెలియని దానిని ఆరాధించేవారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధించేవారము. ఏంటంటండి, మీరు మీకు తెలియని దానిని ఆరాధన చేసేటువంటి వారు, మేము మాకు తెలిసిన దానిని ఆరాధన చేసేటువంటి వారము. అంటే తెలియబడని దేవునికి ఆరాధన ఉంది. ఎవరికి? తెలియబడని దేవునికి వీరు ఆరాధన చేస్తున్నారు. తెలియబడని దేవునికి ఆరాధన ఏంటి? ప్రియమైనటువంటి సహోదరుడు సహోదరి, చాలా విచిత్రంగా అనిపిస్తుంది మనకు. దేవుడు అంటే ఎవరో తెలిసి ఆరాధన చేయాలి, అసలు దేవుడు ఎవరో తెలియకుండా ఆరాధన కూడా చేస్తారా? అసలు తెలియని దేవునికి ఆరాధన చేస్తారా? మూర్ఖమైనటువంటి ఆలోచన అండి ఇది. ఎలాంటి ఆలోచన? మూర్ఖమైనటువంటి ఆలోచన. అపొస్తలుడైన పౌలు గారు కూడా సువార్త ప్రకటిస్తూ వెళ్తున్నప్పుడు ఒక ఊరికి వెళ్ళినప్పుడు అక్కడ కూడా జనాలు ఏం చేస్తున్నారు? తెలియబడని దేవునికి అని రాసి పెట్టుకుని ఒక బొమ్మను చేసుకుని దానికి ఆరాధన చేస్తూ ఉంటున్నారు. పౌలు గారు వారిని చూసి చాలా బాధపడ్డాడు. అయ్యా, మీరు గొప్పవారు, మంచివారు, తెలివి కలిగిన వారు, అయితే మీరు ఒక చిన్న తప్పు చేస్తూ ఉంటున్నారు. ఏంటంటే తెలియబడిన దేవునికి ఆరాధన చేస్తూ ఉంటున్నారు, అది కరెక్ట్ కాదు. మీకు తెలిసిన దేవునికి ఆరాధన చేయాలి, కానీ అసలు తెలియబడిన దేవునికి ఏ విధంగా ఆరాధన చేస్తారని వారితో మాట్లాడి వారిని మార్చినట్లుగా మనం గమనించవచ్చు. తెలియబడని దేవునికి ఆరాధన అనేది చేయకూడదు ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి. మరొక విషయాన్ని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, పరిశుద్ధ గ్రంథం నుంచి కొలసీలకు రాసినటువంటి పత్రికలు 2:3 చూస్తే, రెండో అధ్యాయం 23వ వచనం అండి. అట్టివి స్వేచ్ఛారాధన విషయములోను, వినయ విషయములోను, దేహశిక్ష విషయములోను జ్ఞానరూపకమైన విని ఎంచబడుచున్నవే గాని శరీరేచ్ఛా నిగ్రహ విషయంలో ఏమాత్రం వెనక చేయదగినవి కావు. మొట్టమొదటి 23వ వచనంలో మనం చూస్తే స్వేచ్ఛారాధన విషయము, ఆరాధనని స్వేచ్ఛగా చేస్తున్నారు, ఒక పద్ధతి ప్రకారం చేయట్లేదు, గ్రంథం ప్రకారం జరిగించట్లేదు, దేవుడు తెలియజేసిన ప్రకారం జరిగించట్లేదు, ఇచ్చినటువంటి లేఖనాన్ని బట్టి జరిగించట్లేదు, దేవుడు ఎవరో అని తెలుసుకుని జరిగించట్లేదు, సత్యం ఏమిటి అని తెలుసుకుని ఆరాధన చేయట్లేదు. వారు స్వేచ్ఛగా ఆరాధన చేస్తున్నారు, వారి ఇష్టానుసారంగా ఆరాధన చేస్తున్నారు. ఒక వ్యక్తి కుటుంబంలో ఉన్నప్పుడు ఆ యొక్క వ్యక్తి తల్లిదండ్రులకు లోబడి చక్కగా పెరిగితే అది చాలా గొప్ప విషయం. తల్లిదండ్రులు అతను చక్కగా పెంచారని, భక్తిలోను అతని యొక్క ప్రవర్తనలోను గొప్పవాడని తల్లిదండ్రులకు ఒక మంచి పేరు వస్తుంది. అదే ఆ యొక్క బాలుడు చెడ్డవాడై అతనికి నచ్చినట్టుగా విపరీతంగా తల్లిదండ్రులను గౌరవించకుండా, తల్లిదండ్రులకు విలువ ఇవ్వకుండా, తల్లిదండ్రుల మాట వినకుండా చెడ్డ పనులు చేస్తూ అతనికి ఇష్టానుసారంగా అతను బ్రతుకుతూ ఉంటే దాని వలన ఆ తల్లిదండ్రులకు అపకీర్తి వస్తుంది, హృదయ ఘోష కలుగుతుంది, మనసు బాధించబడుతుంది, అందరి ఎదుట ఎలాంటి కొడుకును కన్నవరాడు అని చెడ్డ పేరు వస్తుంది. అంత స్వేచ్ఛగా ఉండకూడదు మనిషి. ఒక మనిషి తన యొక్క జీవితంలో అంత స్వేచ్ఛగా ఉండకూడదు అంటే దేవుడిని ఆరాధించే విషయంలో ఖచ్చితంగా కట్టుదిట్టమైనటువంటి లేఖనానుసారంగా ఆరాధన చేయాలి, కానీ స్వేచ్ఛగా అతను ఆరాధన చేయకూడదు. అదే గ్రంథం చెప్తుంది. నా ప్రియమైనటువంటి సహోదరుడా, నా ప్రియమైనటువంటి సహోదరి, మనము ఇప్పటి వరకు 9 విషయాల్ని మనం ఆలోచన చేశాం. 9 విషయాల్లో గ్రంథముల నుంచి విత్ రెఫరెన్స్లతో మనం పరిశీలన చేసింది ఏంటంటే, దేవుని ఆరాధన చేయాలి, కానీ లోకము 9 రకాలైనటువంటి ఆరాధన కార్యక్రమాలు జరిగిస్తూ ఉంది. ఇవి ఏవి లేఖనానుసారము కాదు.
1: ఏంటంటండి?
0: ఇవి ఏవి లేఖనానుసారము కాదు.
1: లేఖనానుసారముగా ఎవ్వరు ఆరాధన చేయట్లేదు.
0: ఎవరికి వారు నచ్చినట్టుగా వారి సొంతంగా వారు ఆరాధన చేస్తూ ఉంటున్నారు. దేవుడు దీనిని యాక్సెప్ట్ చేయడు, దేవుడు దీనిని అంగీకరించడు. ఎందుకంటే ఆయన అంగీకరించేది ఆత్మతో సత్యముతో చేసే ఆరాధనే తప్ప లోకంలో ఉన్నటువంటి ఆరాధన కాదు. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నీవు విగ్రహారాధన చేయకూడదు, నీ యొక్క ధనాన్ని ఆరాధించకూడదు, నిన్ను నువ్వే ఆరాధించుకోకూడదు, ఇతర మనుషులను ఆరాధించకూడదు, దేవదూతలను ఆరాధించకూడదు, సృష్టిని పూజించకూడదు, వ్యర్థమైన వాటిని పూజించకూడదు, తెలియబడిన దేవునికి పూజించకూడదు, స్వేచ్ఛాయుతంగా పూజ చేయకూడదు. ఈ విధంగా చెప్పబడినటువంటి ఇన్ని రకాల ఆరాధన కార్యక్రమాలు లోకంలో జరుగుతున్నాయి. ఇవేవి చేయకూడదు ఒక క్రైస్తవుడు. ఎందుకంటే గ్రంథము అతనికి తెలియజేస్తూ ఉంది ఆత్మతో సత్యముతో ఆరాధన చేయమని. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం నుంచి మనం ఆలోచించేద్దాం. ఎవరిని ఆరాధన చేయాలంటే దేవుడు అనే పదము అసలు ఎలా నిర్మితమై ఉందో మనం ఆ యొక్క విషయాన్ని గమనిస్తే మనకు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. దేవుడు అనే పదం ఏ విధంగా ఉంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తేనే ఆత్మతో సత్యముతో ఆరాధన ఎలా చేయాలో మనకు తెలుస్తుంది, ఎందుకు చేయాలో మనకు తెలుస్తుంది. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు అనేటువంటి పదము ఆదిమ హెబ్రీ భాషలో మనం చూస్తే ఎలోహిం అనే యొక్క పదము. ఎలోహిం అనేటువంటి పదము ఏకవచనం కాదు, అది బహువచన రూపము. తత్వము అనగా గ్రీకులో ఎల్కోనిస్మా. ఈ ఎలోహిం అనేటువంటి పదము ఏకవచనముతో కూడుకున్నది కాదు, బహువచనముతో కూడుకున్నది, ఐకాన్. ఇందులో మనం ఇంటర్నల్గా ఆలోచించేస్తే మనకు బహువచనం కనిపిస్తుంది. మనం బయట నుంచి చూస్తే దేవుడు అనే పదము ఏకవచనంగా మనకు కనిపిస్తుంది. కానీ ఈ యొక్క దేవుడు అనేటువంటి పదము బహువచనమే, ఏకవచనం కాదు. ఎందుకంటే మనకు దేవుడు దేవుళ్ళు అనేటువంటి డిఫరెన్స్ మనకు తెలుసు. దేవుళ్ళు అంటే ఎక్కువ మందిని, దేవుడు అంటే ఒక్కరని. కానీ దాని యొక్క పాత అనగా హెబ్రీ గ్రీకు భాషలోనికి వెళ్తే ఎలోహిం అనే పదము బహువచనమే, ఏకవచనం కాదు. దేవుడు, దేవత్వము, దేవుని యొక్క స్థితి ఇవన్నీ కలిపి దేవుడు అని అంటారు. దేవుడంటే దేవుడు మరియు ఆయన యొక్క తత్వము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క గుణ లక్షణాల సముదాయమే దేవత్వము. దేవుని యొక్క వ్యక్తిత్వము ఏమై ఉన్నది అని తెలియజేయడానికి వాడబడినటువంటి పదమే దేవుడు. మళ్ళీ చెప్తాను చూడండి, దేవుడు అంటే దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క స్వరూపము మరియు ఆయన గుణ లక్షణాల సముదాయమే దేవత్వము. ఇవన్నీ కలిపితేనే దేవుడు అంటారు. మనం బయట నుంచి ఆలోచన చేసినట్లుగా దేవుడు అనేటువంటిది సింగిల్ వర్డ్ కాదు, ఏకవచనంతో కూడుకున్నటువంటి పదం కాదు, అది ప్లూరల్, అంటే బహువచనముతో కూడుకున్నటువంటిది. కాబట్టి దేవుడు అంటే ఒకటి కాదు, దేవుడు అంటే అనేక సముదాయం అని మనం గమనించాలి. దేవత్వంలో
2: మనము ముగ్గురు వ్యక్తుల యొక్క గుణ లక్షణాలను బట్టి వారు ఆరాధనకి పాత్రులైనటువంటి విషయాన్ని మనం నిర్ణయించవచ్చు. ఆరాధకుడు ఎవరైనా కానివ్వండి, దేవత్వం కలిగినటువంటి తత్వమై ఉండాలి.
0: దేవత్వము అని అంటే
2: మనం ఇక్కడ ఆలోచన చేయాల్సింది, ఆ యొక్క దేవత్వములో అంటే దేవుడులో ఏమున్నాయంటే, తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు, ముగ్గురు. ఈ ముగ్గురు కలిపి ఉంటేనే దేవుడు అనేటువంటి పదము ఫుల్ఫిల్ అవుతుంది. ఒక్కొక్కరిని సపరేట్ సపరేట్గా చేసేసి దేవుడు అనడానికి వీలు లేదు. ముగ్గురి యొక్క కలయిక, ముగ్గురి యొక్క వ్యక్తిత్వము, ముగ్గురి యొక్క తత్వము, ముగ్గురి యొక్క స్వభావము, ముగ్గురి యొక్క స్వరూపము, ముగ్గురి యొక్క గుణ లక్షణాలు అన్నింటినీ కలిపి దేవుడు అంటారు. కాబట్టే ఈ యొక్క దేవుడు ఆరాధనకి పాత్రుడు. ప్రియమైనటువంటి నా సహోదరుడా, నా సహోదరి, మనము ఎప్పుడైనా సరే తక్కమని సమాధానం చెప్పగలిగేటువంటి స్థితి మనకుండాలి. దేవుని గురించి దేవుడు ఎవరు అంటే, దేవుడు ఒక్కడే. ఆ ఒక్కడు ఎవరై ఉన్నారంటే, తండ్రి అయిన దేవుడు, కుమారుడైనటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ యొక్క కలయిక. మళ్ళీ దాన్ని సపరేట్ చేసి ముగ్గురు దేవుడు అనకూడదు, అది తప్పు. ముగ్గురు కలిపి ఒక్కటే, ముగ్గురు కలిపి ఒక్కరే. వాటిని కూడా తర్వాత రాబోయేటువంటి లెసన్లలో మనం చాలా క్లియర్గా మనం ఆలోచించేద్దాం. చాలా క్లియర్గా వాటి గురించి ప్రతిదీ రెఫరెన్స్ తీసి మనం పరిశుద్ధ గ్రంథం నుంచి నేర్చుకుందాం తర్వాత రాబోయేటువంటి లెసన్లలో. నేను మీకు దేవుని లక్షణాలు మనకు ఏమై ఉన్నాయో తెలిస్తే దేవుడు అవునా కాదు అనేటువంటి విషయం మనకు ఒక క్లారిటీ వస్తుంది. దాన్ని తెలుసుకుని తర్వాత మనం వెళ్దాం. నెహెమ్య 9:6 నీవే అద్వితీయుడవైన యెహోవా, నీవే ఆకాశమును, మహాకాశములను, వాటి సైన్యమును, భూమిని, దానిలో ఉండునది అంతటిని, సముద్రమును, వాటిలో ఉన్నది అంతటిని, సృజించిన వాటినన్నిటినీ కాపాడువాడవు. ఆకాశ సైన్యమంతయు నీకే నమస్కారము చేయుచున్నది. నీవే అద్వితీయుడైన యెహోవా, ద్వితీయుడు లేడు. అద్వితీయుడు అంటే ఒక్కడేనండి, రెండవది లేదు. అందుకే ఇక్కడ మనకు నెహెమ్యా గారి ద్వారా మనతో ఈ సమయంలో దేవుడు మాట్లాడుతున్న మాట, దేవుడు అంటే అద్వితీయుడు, తండ్రి అయినటువంటి దేవుడు అద్వితీయుడు. మరొక వచనాన్ని మనం చూద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 9:5 నేను చదువుతున్నా, చూడండి. పితరులు వీరి వారు శరీరమును బట్టి క్రీస్తు వీరిలో పుట్టెను. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఆమెన్. యేసుక్రీస్తు ప్రభువారు గుర్చండి. ఇందాక మనం చదివిన నెహెమ్యా 9:6 తండ్రి అయినటువంటి దేవుని గూర్చి, ఇప్పుడు మనం రోమా 9:5 చదువుతున్నది క్రీస్తు ప్రభువాను గూర్చి. ఈయన సర్వాధికారి అయిన దేవుడయుండి నిరంతరము స్తోత్రార్హుడై ఉన్నాడు. ఎలాంటి వాడు అంటండి? సర్వాధికారి అయిన దేవుడు. ఈయన యొక్క అధికారము ఒక దగ్గరే కాదు, సర్వము ఉంది. సర్వము అంటే అన్నింటిలో, అన్ని ప్లేస్లలో, సృష్టి ఎంతవరకు ఉందో అంతవరకే కాదు, మిగిలినది కూడా. ఈయన సర్వాధికారి అయినటువంటి దేవుడై ఉన్నాడు, అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు కూడా. అందుకే క్రీస్తు ప్రభువాను గురించి ఇక్కడ మనకు రోమీయులకు రాసినటువంటి పత్రికలో ఈ విధంగా తెలియజేస్తున్నాడు గ్రంథకర్త. ఈయన సర్వాధికారి అయిన దేవుడు. ఇంకెవరైనా ఉన్నారా సర్వాధికారి అయినటువంటి దేవుడు అంటే? ఇంకెవరు లేరు. దేవుడు ఒక్కడే, ఆయనే సర్వాధికారి అయినటువంటి దేవుడు. ఆయన తప్ప వేరొక దేవుడు మనకు లేడు. పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4:14 చూడండి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమాస్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ. చూడండి, మహిమాస్వరూపి అయిన ఆత్మ, దేవుని యొక్క ఆత్మ, మహిమాస్వరూపి, మామూలు స్వరూపం కాదండి. మామూలు స్వరూపం, మామూలు రూపం అంటే నీది నాది, మనకు కనిపించేటువంటిది మామూలు రూపం. కానీ మహిమాస్వరూపము ఇది మనకు కనబడదు, ఎందుకంటే దేవుడు మహిమాస్వరూపి, దేవుడు ఆత్మాస్వరూపి. ఆయన తప్ప వేరొకరికి ఆ యొక్క పదాన్ని ఆపాదించడానికి వీలు లేదు. ఆ పదానికి ఆయన మాత్రమే అర్హుడు. అలాంటి స్వరూపం కలిగినటువంటి వాడే మన దేవుడు. చదవబడినటువంటి, చెప్పబడినటువంటి ఈ యొక్క మూడు విషయాలని లేదా ఈ యొక్క మూడు రెఫరెన్స్ని మనం ఆలోచించేస్తే వారి యొక్క గుణ లక్షణాలు ఏంటో మనకు తెలుస్తూ ఉంటున్నాయి నా ప్రియమైనటువంటి వారలారా. మరికొన్ని విషయాలు నేను మీకు తెలియజేస్తాను. యెషయా 45:5 చూడండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడును లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు, తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప ఏ దేవుడు లేడని జనులు తెలుసుకున్నట్లు. ఆయనే దేవుడు, ఆయన తప్ప ఇంకొక దేవుడు లేడు, ఆయన కాక ఇంకొక దేవుడు లేడు. తూర్పు నుండి పడమట వరకు చూడండి, ఉత్తరం నుంచి దక్షిణం వరకు మీరు పరిశీలన చేయండి, ఎక్కడ కూడా ఒకే దేవుడు ఉన్నాడు, ఆయనే తండ్రి అయినటువంటి దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. మరొక వచనాన్ని చూద్దాం. రోమీలకు రాసినటువంటి పత్రిక 1:20 చూద్దాం. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు, దేవత్వమును, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించడం వలన తేటపరచబడుచున్నవి కనుక వారు నిరుత్తరులేరి, మరియు వారు దేవుని నిరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు. దీని గురించి మనం ఆలోచించబడలేదు. చదవబడినటువంటి ఈ యొక్క 20వ వచనాన్ని మనం ఆలోచించేస్తే ఆయన నిత్యశక్తి, దేవత్వము, జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన ప్రతి దాన్ని చూస్తే, అంటే ఈ యొక్క సృష్టిని మనం గమనిస్తే ఆయన యొక్క శక్తి ఏంటో మనకు తెలుస్తుంది. ఆయన అదృశ్యమైనటువంటి లక్షణాలు ఏంటో మనకు తెలుస్తాయి. దేవుని యొక్క అదృశ్యమైనటువంటి లక్షణాలు ఏంటంటే, దేవుడు నిత్యుడు, దేవుడు సర్వశక్తిమంతుడు, దేవుడు సర్వజ్ఞాని, దేవుడు సర్వోన్నతుడు, దేవుడు పరిశుద్ధుడు. ఈ 5 లక్షణాలు దేవునివి. ఈ 5 లక్షణాలు కలిగి ఉంటేనే అతని దేవుడు అంటారు. ఈ 5 లక్షణాలు లేకపోతే అతన్ని దేవుడు అని పిలవడానికి అర్హత లేదు ప్రియమైనటువంటి వారలారా. అతను నిత్యుడై ఉన్నాడా? అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడు ఉన్నాడా? ఆయన దేవుడే. ఎవరి చేత సృష్టింపబడలేదా? ఆయన దేవుడే. ఎవరైనా అతన్ని తయారు చేసుంటే, ఎవరైనా అతన్ని సృష్టించుంటే అతను దేవుడు కాదు. మనుషుల చేత తయారు చేయబడింది ఏది దేవత కాదు, మనుషుల చేతలు తయారు చేసింది ఏది దేవుడు కాదు. గ్రంథం అదే ఇక్కడ చెప్తుంది. దేవుని యొక్క శక్తి ఏంటంటే ఆయన నిత్యుడు, ఆయన సర్వశక్తిమంతుడు. ఏంటంట? సర్వశక్తి కలిగినటువంటి వాడు. కొంచెం శక్తి కాదు. ఈ ఒక్క ఊళ్ళో ఆయన శక్తి పనిచేస్తుందా? కాదు. ఈ ఒక్క దేశంలో ఆయన శక్తి పనిచేస్తుందా? కాదు. విదేశాల్లో పనిచేయదంటే ప్రతి దేశంలో ఆయన యొక్క శక్తి పనిచేస్తుంది. అందుకే ఆయనను సర్వశక్తిమంతుడు అన్నాడు. నువ్వు ఆకాశంలో ఎక్కిన ఆయన శక్తి పనిచేస్తుంది, భూమి మీద ఉన్న ఆయన శక్తి పనిచేస్తుంది, భూమి క్రింద నేల మీద ఉన్న ఆయన శక్తి పనిచేస్తుంది, సమస్తం ఆయన శక్తి పనిచేస్తుంది. అలాంటి వాడే దేవుడు, ఆయన సర్వశక్తిమంతుడు. మరొక గుణం ఆయన ఏంటంటే సర్వజ్ఞాని, సమస్తము తెలుసు. కొంచెం తెలుసు, కొంచెం తెలియదు అనేది లేదు, సమస్తము తెలుసు ఆయనకి. అలాంటి వాడు దేవుడు అయి ఉంటాడు. కొంచెము జ్ఞానము కలిగి, కొంచెము జ్ఞానం లేకుండా ఉండేటువంటి వాడు దేవుడు కాడు. సర్వజ్ఞాని దేవుడు. సర్వోన్నతుడు అంటే సర్వము వ్యాపించినటువంటి వాడు. అక్కడున్నాడు, ఇక్కడని లేదు, సర్వాంతరం ఏమంటాం కదా, అట్లా అక్కడున్నాడు, ఇక్కడున్నాడు అనేది లేదు. ఎక్కడైనా ఉంటాడు, ఎప్పుడైనా ఉంటాడు, నువ్వు ఎక్కడ చేరి ప్రార్థన చేసినా ఉంటాడు. ఆయన సర్వోన్నతుడు, సర్వాంతర్యామే, మరియు పరిశుద్ధుడు. మన దేవుడు పరిశుద్ధుడు. అతని మీద నేరము మోపడానికి ఎలాంటి అవకాశము లేదు. ఆయనలో పాపము లేదు. ఆయన మీద నేరము మోపడానికి ఎవరికీ అధికారము లేదు. ఎందుకంటే ఆయన ఏ తప్పు చేయలేదు, ఆయన ఏ పాపము చేయలేదు, ఆయన ఏ చెడ్డ పని చేయలేదు. ఇదిగో ఇలాంటి యొక్క 5 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వారే దేవుడై ఉంటారు తప్ప, నువ్వు నేను అనుకున్నటువంటి వారు దేవుళ్ళు కారు అన్నటువంటి విషయాన్ని ఈ సమయం మీకు తెలియజేస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఈ వారం లెసన్కి చివరికి వచ్చేసాం. ఇప్పటి వరకు మనం ఏం నేర్చుకున్నామంటే, ఇది నాన్న ఎవరిని పూజించకూడదు అనేటువంటి విషయాలు నేర్చుకున్నాం. 9 పాయింట్లు. విగ్రహాలను పూజించకూడదు, ధనాన్ని పూజించకూడదు, ఇతరులను పూజించకూడదు, మనల్ని మనమే పూజించుకోకూడదు, దేవదూతలను పూజించుకోకూడదు, సృష్టిని పూజించకూడదు, వ్యర్థమైనటువంటి వాటిని పూజించకూడదు, తెలియబడిన వాటికి పూజించకూడదు, స్వేచ్ఛాయుతమైనటువంటి ఆరాధన చేయకూడదు, పాత నిబంధనలు చెప్పినట్లుగా ఆరాధన చేయకూడదు. ఈ 9 పాయింట్లు నేర్చుకున్నాం. ఆ తర్వాత ఎవరిని ఆరాధించాలంటే, ఇప్పుడు మనం 5 క్వాలిటీస్ చెప్పుకున్నాం. అలాంటి క్వాలిటీస్ ఉన్నటువంటి ఆ దేవుడిని పూజించాలి. దేవుడు అంటే ఒక్కడే. మనకది సింగిల్ వర్డ్ లాగా కనిపిస్తుంది, కానీ సింగులర్ లాగా, కానీ అది ప్లూరల్. అంతర్గతంగా దేవుడు అంటే ఒక్కడు కాదు. దేవుడు అంటే సముదాయము, దేవత్వము, దేవుని యొక్క తత్వము, దేవుని యొక్క స్వభావము, దేవుని యొక్క స్వరూపము, దేవుని యొక్క గుణ లక్షణాలు, వీటన్నిటిని కలిపి దేవత్వం అంటారు. ఇవన్నీ కలిపి ఉండేటువంటి స్థితి దేవుడు. ఆ యొక్క దేవుడు అనేటువంటి పదములోనే, ఆ యొక్క దేవత్వములోనే తండ్రి అయినటువంటి దేవుడు, కుమారుడు అయినటువంటి దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు వీరందరూ ఉన్నారు, మిళితమై ఉన్నారు. ఎవరికి వారు సపరేట్గా మనం ఆలోచన చేస్తే దేవుళ్ళు ముగ్గురు అవుతారు, అది తప్పు. కాబట్టి దేవత్వం యొక్క కలయికే దేవుడు. మనకు అది కనబడడానికి సింగిల్ వర్డ్ కనిపిస్తుంది, కానీ ప్లూరల్. ఈ విషయాన్ని మనం ఈ సమయం నేర్చుకున్నాం. ఆ తర్వాత దేవుని యొక్క గుణ లక్షణాలు 5 నేర్చుకున్నాం. ఈ 5 యొక్క వివరణ రేపటి వారాన్ని చూద్దాం. దేవుడు నిత్యుడా? అయితే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ నిత్యులై ఉండాలి. సర్వశక్తిమంతుడా? సర్వజ్ఞాన, సర్వాంతర్యామ, పరిశుద్ధుడా? అయితే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ కూడా ఈ యొక్క అన్ని క్వాలిటీస్ కలిగి ఉండాలి, గుణ లక్షణాలు కలిగి ఉండాలి. ఇవన్నీ ఉన్నాయా లేదనేటువంటి విషయాన్ని రేపటి వారాన ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా విన్నందుకు మీకందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ రీతిగా మనం కలుసుకుని దేవుని యొక్క వాక్యం నేర్చుకున్నటువంటి, ఈ యొక్క అవకాశాన్ని ఇచ్చినటువంటి దేవాది దేవునికి, అలాగే ఇగ్నిట్ రేడియో ప్రోగ్రామ్ వారికి, ఇగ్నిట్ ఫ్యామిలీకి, కిర్క్ గారికి, వారి యొక్క సూర్యక్రీస్ సంఘానికి, మన యొక్క జాక్ బ్రదర్కి, వారి యొక్క సంఘానికి, అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని యొక్క మహాకృపను బట్టి రేపటి వారాన మన యొక్క ఈ పాఠాన్ని మనం కొనసాగించుకుందాం. మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలండి.

0: on that.
1: All right, so welcome again to our Basics in Belief class. We're talking about the church, and this is lesson 4.
0: అందరి కూడా స్వాగతం పలుకుతూ ఉన్నామండి. ఈ విశ్వాస సంబంధమైన ప్రాథమిక పాఠాలలో ఈ రోజు మనము 4వ పాఠాన్ని మనం నేర్చుకొని పోవచ్చు ఉన్నాము సంఘం గురించి.
1: Today's class we're going to talk about how can we identify the church of the New Testament.
0: ఈ రోజు మనము నేర్చుకొని పోతున్నటువంటి అంశము భాగము ఏమిటి అని అంటే కొత్త నిబంధనలో సంఘాన్ని మనం ఎలాగా గుర్తించగలము లేదా కొత్త నిబంధన సంఘాన్ని మనం ఎలాగ గుర్తించగలము అనేటువంటి అంశంతో ఈ రోజు మనం పాఠాన్ని నేర్చుకొని పోతున్నాము.
1: In our last class last week we studied the question how many churches did Jesus build?
0: మనము గత వారంలో యేసుక్రీస్తు ఎన్ని సంఘములను కట్టాడు అనే విషయాన్ని గురించి చర్చించుకొని నేర్చుకొని ఉన్నాము.
1: And we learned that Jesus said I will build my church. Matthew 16:18.
0: మనము మత్తయి సువార్త 16వ అధ్యాయము 18వ వచనంలో క్రీస్తు చెప్పినటువంటి మాటను మనం గమనించుకున్నప్పుడు అక్కడ నేను నా సంఘమును కట్టెదనని యేసుక్రీస్తు వాగ్దానము చేసినట్లుగా మనం చూస్తాము.
1: We also learned that the Bible says that there is one body.
0: అలాగే బైబిల్ కూడా మనకి ఏమని పాఠం నేర్పిస్తున్నదనంటే యేసుక్రీస్తుకు ఒకటే శరీరం అయి ఉన్నది అనే విషయాన్ని మనకు బైబిల్ నేర్పిస్తూ ఉన్నది.
1: And then in Colossians 1:18, we learn that the Bible tells us the body is the church.
0: కొలొస్సీయుల రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనంలో ఆ శరీరమే సంఘము అని మనకు నేర్పిస్తూ ఉన్నది ఆ వచనంలో.
1: So if there is one body and the body of the church, then Jesus built one church and one church only.
0: చూడండి అక్కడ ఒకటే సంఘమైన ఒకటే చర్చ్ అయిన ఒకటే సంఘం అయినప్పుడు ఒకటే శరీరం అయినప్పుడు ఆ ఒక సంఘాన్ని ఆ ఒక శరీరాన్ని యేసుక్రీస్తు నిర్మించినట్లుగా మనం చూస్తాం.
1: సో టుడే వి ఆర్ గోయింగ్ టు ఆస్క్ అనదర్ ఇంపార్టెంట్ క్వశ్చన్.
0: అలాగే ఈ రోజు మరి ప్రాముఖ్యమైనటువంటి మరొక ప్రశ్న గురించి మనం ఈ రోజు నేర్చుకొని పోతున్నాము.
1: And I wouldn't say this is the most important in the series, but today is very important.
0: ఈ రోజు నేర్చుకుని పోతున్నటువంటి ఈ అంశము చాలా ముఖ్యమైనటువంటి అంశము. మనమందరం కూడా ఇంతవరకు నేర్చుకున్న అన్నిటికంటే ఇది గొప్పగా ఉండబోతుంది ఈ అంశము.
1: If there are many religious groups that claim to follow Jesus, how do we know which one is following the true New Testament pattern?
0: చూడండి చాలా మత శాఖల వారు అనేకమైనటువంటి వారికి సంబంధించినటువంటి బోధలను వారికి సంబంధించినటువంటి ఆచారాలను ఫాలో అవుతూ ఉన్నారు కానీ కృత నిబంధనలో సంఘాన్ని ఎలా గుర్తించగలము అది వాళ్ళు తెలుసుకోలేకపోవచ్చు ఉన్నారు.
1: Do we identify it by the church by tradition?
0: మనము కృత నిబంధన సంఘాన్ని ఆచారాల వలన మనము గమనించుకోవచ్చా గుర్తించుకోవచ్చా?
1: Do we identify it by emotion or how we feel? Like, I feel like this is the right church. Is that how we identify it?
0: చూడండి లేదా ఇదిగో నేను ఇలాగ ఫీల్ అవుతున్నాను నేను ఇలాగ అనుకుంటున్నాను నేను ఈ విధంగా చేద్దాం అనుకుంటున్నాను అన్న దానిని బట్టి సంఘము నిర్ణయించబడుతుందా?
1: Do we identify it by what's popular, the biggest church? Is that what we need to do?
0: చూడండి లేదా బాగా అందరికీ పేరు తెలిసినటువంటి సంఘాలుగా ఉన్నంత మాత్రాన అది నిజమైనది అవుతుందా?
1: Or do we identify it by what our family has always practiced?
0: లేదా మా కుటుంబం అంతా కూడా అక్కడికే వెళుతున్నారు కాబట్టి అదే నిజమైనటువంటి సంఘము అని మనము అనేదానికి మనకు అవకాశం ఉంటున్నదా?
1: And the answer to that, all those questions are no. We must identify the church by the word of God, what is put in this book.
0: చూడండి ఈ ప్రశ్నలకు అన్నిటికి మనకు సమాధానం ఒకటే కాదు అనేటువంటి ఆ మాటనే. ఎందుకంటే మనము బైబిల్లో ఉన్నటువంటి విషయాల గురించి మనం
1: We lost your audio there, Ravi.
0: Okay, now.
1: Okay, there we go. You got it?
0: Okay, brother.
1: Okay. So our main text today is Acts chapter 2 and verse 42. Acts 2 and verse 42.
0: అపోస్తలుల కార్యములు రెండవ అధ్యాయము 42వ వచనం ఈ రోజు మనం ప్రారంభం.

0: ఉపయోగపడుతుందని మనం నమ్మవచ్చును.
1: It tells us that the first Christians continued in the apostles' doctrine.
0: చూడండి, ప్రారంభ దశలో ఉన్నటువంటి సంఘస్థులు అక్కడ ఎలాగా ఉన్నారో మనం చూసినట్లయితే అపోస్తలుల యొక్క బోధ యందు వాళ్ళు ఎడతెగక ఉన్నారు అనే విషయాన్ని మనకు చెప్తూ ఉన్నారు.
1: And that means that they continued in the teachings given by the apostles. It's that simple.
0: చూడండి, వారు దాని అర్థం మనం గమనించుకున్నట్లయితే అక్కడ ఉన్నటువంటి స్థానిక సంఘము అనగా ప్రారంభ దశలో ఉన్నటువంటి ఆ కొత్త నిబంధనలో ఉన్నటువంటి ప్రారంభ సంఘము ఎప్పటికీ కూడా అపోస్తలుల యొక్క బోధనే వెంబడిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉన్నాము.
1: And that's one of the things that sets the churches of Christ apart from all others, because we strive to do what the first century apostles did, and we know if we do what they did, we're doing it right.
0: చూడండి, మనమందరం కూడా క్రీస్తు సంఘం అని గుర్తించుకుంటున్నప్పుడు ఈ క్రీస్తు సంఘానికి కలిగినటువంటి మనము ఆ విధానాలను మనం గమనించుకున్నట్లయితే క్రీస్తు సంఘంలో ఉన్నటువంటి అందరూ కూడా కొత్త నిబంధనలో ఆదిమ సంఘస్థులు ఏ విధంగా అయితే అపోస్తలుల యొక్క బోధను అనుసరించుకుంటూ వచ్చారో అదే విధంగా మనము ఈనాడు క్రీస్తు సంఘం కూడా అపోస్తలులు బోధించినటువంటి బోధను బైబిల్లో ఉన్నటువంటి ఆ లేఖనానుసారంగా సంఘాన్ని నడిపించుకుంటూ వస్తూ ఉన్నారు.
1: So the minute that I go outside the Bible, the moment that I leave the authority of the apostles, that's when I know I'm going to a wrong church.
0: చూడండి, ఈ బైబిల్ కాకుండా బైబిల్ బయటి నుండి మనము సంఘాన్ని మనము ఒకవేళ నడిపించుకోవాలి అని అన్నా లేదంటే దానిని గుర్తించాలి అని అన్నా అది మనకు సాధ్యపడేటువంటి పరిస్థితి కాదు.
1: So if we want to identify the church of the New Testament today, we've got to compare their religious teaching and practice and ours with the New Testament. So again, if we want to identify the true church from the New Testament, we've got to compare religious teaching with the Bible.
0: చూడండి, ఈ రోజు మనము కూడా ఈ బైబిల్లో ఉన్నటువంటి కొత్త నిబంధనలో ఆదిమ సంఘస్థులు ఎలాగైతే చేశారో దానిని బట్టి ఈనాడు లోకంలో జరగబోతున్నటువంటి మత శాఖల వారు నడిపిస్తున్నటువంటి దానిని బట్టి మనము పోల్చుకున్నట్లయితే బైబిల్ ప్రకారంగా మనము సంఘాన్ని అనేటువంటి సంఘం అనేటి దాన్ని మనం గుర్తించుకోగలము.
1: Here's a simple example.
0: ఒక ఉదాహరణ ఇక్కడ సింపుల్ గా ఉదాహరణ ఉన్నదండి, సులువుగా.
1: Okay, I don't know if you have two pens or not, but I have in my hands an orange tip pen and a regular writing pen. This is a marker and this is a pen.
0: చూడండి, ఇక్కడ చేతులలో రెండు ఉన్నాయి. ఒకటి ఆరెంజ్ కలర్ లో ఉన్న పెన్ ఉంది, ఒకటి మామూలుగా రోజు రాస్తున్నటువంటి ఒక పెన్ ఉంటున్నది.
1: Now, if I look at these, they serve the same purpose. Both are writing instruments. I can write with them.
0: చూడండి, ఈ రెండు పెన్నులు కూడా ఏ దానికోసం మనం వాడతాము అంటే రాయడానికే వాడతాం మనం ఇవి రెండింటిని కూడా.
1: But one has black ink and one has orange ink.
0: కానీ ఒక పెన్ను ఏమైందంటే నల్ల రంగులో రాస్తున్నది, రెండో పెన్ను ఆరెంజ్ రంగులో రాస్తూ ఉన్నది.
1: So it is impossible to say that these two compare with each other, because they do not. They serve two different purposes.
0: చూడండి, అపోస్తలులను కూడా ఈనాడు మనం అపోస్తలుల గురించి ఆలోచన చేసినట్లయితే దాన్ని కూడా మనం కంపేర్ చేసినట్లయితే రెండు కలిపి రాయడం అనేటువంటిది కాదు, దేనిని మనము నిజమైన దోతని కంపేర్ చేసుకొని మనం వెతుకులాడుకోవాలి.
1: And so in the same way, I have to compare the church that I am attending to the Bible and what they did in the first century.
0: చూడండి, మనం కూడా ఈరోజు సంఘాన్ని మనము చాలా జాగ్రత్తగా పోల్చి చూసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఎందుకంటే కొత్త నిబంధన కాలంలో ఎలాగైతే సంఘాన్ని నడిపించబడ్డాయో లేదా ఈనాడు లోకంలో ఉన్నటువంటి మత శాఖల వారు ఎలాగా సంఘాన్ని నడిపిస్తూ ఉన్నారో ఆ విషయాలను బట్టి మనము పోల్చుకొని చూసినట్లయితే మనకు అర్థమవుతుంది ఏది నిజమైనదో.
1: And if the church I'm attending doesn't agree with this

0: Which one is wrong? Am I wrong or is the Bible wrong?
1: చూడండి, ఒకవేళ నేను ఒక సంఘానికి నేను వెళుతూ ఉన్నాను అంటే నేను దీనిలో ఉన్నదాన్ని నేను అంగీకరించలేక బైబిల్లో ఉన్నటువంటి దానిని నేను అంగీకరించలేకపోయినట్లయితే ఎవరు ఇక్కడ తప్పుగా నడుస్తున్న వారు? నేను తప్పుగా నడుస్తున్నానా లేదంటే బైబిల్లో ఉన్నది తప్పుగా ఉంటున్నదా? దానికి సమాధానం ఏమిటి అని అంటే అది మనమే తప్పుగా ఉంటున్నామని అర్థం.
0: So, of course, the answer to that is that I'm the one that's wrong because the Bible can never be wrong.
1: All right,
0: now let's look at point number one in our lesson today.
1: ఒకటో అంశంలోనికి ఈ యొక్క పాఠంలో ఒకటో అంశంలోనికి మనం వెళ్ళినట్లయితే చూసుకుందాం అంశాన్ని.
0: And so the point is, point one, we identify the church by its authority.
1: చూడండి, మనము సంఘాన్ని దాని యొక్క అధికారమును బట్టి గుర్తిస్తాము అనేటువంటి అంశాన్ని ఈ రోజు మనము తెలుసుకుందాము.
0: The church of the New Testament. The church that the apostles started in Acts chapter 2 follows the authority of Jesus Christ.
1: చూడండి, సంఘము కృత నిబంధనలో అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో అపోస్తుల ద్వారా ప్రారంభించబడుతున్నది అనే విషయాన్ని మనం చూసినప్పుడు అక్కడ నుండి వారందరూ కూడా క్రీస్తు యొక్క అధికారంలో వారు నడిపింపబడుతూ వస్తున్నారు అనే విషయాన్ని మనం గుర్తించుకుంటాం.
0: And if we believe that Jesus is the Son of God, then we must believe in Jesus and His authority.
1: చూడండి, మనము యేసుక్రీస్తు దేవుని కుమారుడని మనము ఎలాగైతే నమ్ముతామో అలాగే ఆయన అధికారంలో సంఘం కూడా ఉంటున్నది అనే విషయాన్ని మనం ఈ రోజు నమ్మాల్సిన అవసరం ఉంది.
0: All right, let's read Matthew chapter 28 and verse 18. Matthew chapter 28 and verse 18.
1: అయితే యేసు వారి యొద్దకు వచ్చి, పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. ఓకే,
0: ఆల్ రైట్, ఎట్ లీస్ట్ ఇన్ ది ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్ ఇట్ సేస్ ది వర్డ్ పవర్, ఆల్ పవర్ హస్ బీన్ గివెన్ టు మీ, అండ్ దట్ వర్డ్ పవర్ మీన్స్ అథారిటీ.
1: యా, సేమ్ ఇన్ తెలుగు ఆల్సో దే.
0: ఓకే, గుడ్.
1: ఓకే, ఇక్కడ ఏమని ఉన్నదనంటే నాకు పరలోకమందును భూమి మీదను సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అని యేసుక్రీస్తు చెబుతూ ఉన్నాడు ఆ వచనంలో.
0: సో జీసస్ ఇస్ సేయింగ్ దట్ గాడ్ హస్ గివెన్ హిమ్ ఆల్ అథారిటీ.
1: ఇక్కడ యేసు ఏమని చెప్తున్నాడంటే తండ్రి నాకు సర్వ అధికారము ఇచ్చాడు, సర్వ అధికారము ఇవ్వబడింది నాకు అని తండ్రి తనకిచ్చినటువంటి అధికారం గురించి యేసు చెబుతూ ఉన్నాడు అక్కడ.
0: Not some authority.
1: అక్కడ కొద్ది భాగాన్ని మాత్రమే అధికారం కలిగిన వాడిగా ఉండు అని చెప్పబడడం లేదు.
0: Not just a little authority.
1: లేదా కొంచెము దాని మీదనే నీకు అధికారం ఉన్నది అని యేసుకు చెప్పినట్లుగా అక్కడ లేదు.
0: It wasn't a shared authority with other people.
1: లేదా నీ అధికారాన్ని పక్కనోళ్ళతో పోల్చుకో, పక్కనోళ్ళకు పంచుకో, నీకు సగం వారికి సగం అధికారం ఉన్నది అని చెప్పినట్టుగా ఇక్కడ లేదు.
0: బట్ హీ వాస్ గివెన్ ఆల్ అథారిటీ.
1: కానీ అతనికి సర్వ అధికారము ఇవ్వబడి ఉన్నది అనే విషయాన్ని మనం చదువుకుంటున్నాం ఇక్కడ.
0: సో ఇఫ్ జీసస్ వాస్ గివెన్ ఆల్ అథారిటీ అండ్ హీ వాస్, దట్ మీన్స్ దట్ ఎవ్రీథింగ్ జీసస్ టాక్స్ అబౌట్ ద చర్చ్ has to be followed by Jesus Christ.
1: ఒకవేళ యేసుక్రీస్తుకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది అని చెప్పినప్పుడు ఈనాడు సంఘము కూడా యేసు యొక్క అధికారంలో, సంపూర్ణమైనటువంటి క్రీస్తు యొక్క అధికారంలో నడవబడుతూ ఉండాలి. అది మనం తెలుసుకోవాలి.
0: When Jesus left this earth, he left his authority to the apostles.
1: చూడండి, యేసు ఈ లోకాన్ని విడిచి పరలోకానికి వెళ్ళినప్పుడు ఆ యొక్క అధికారము తన అపోస్తలులైనటువంటి, తన శిష్యులైనటువంటి అపోస్తలులకు ఇచ్చేసి వెళ్ళిపోయాడు, ఇచ్చేశాడు.
0: సో దట్స్ వై ఇట్స్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ యాజ్ వి ట్రై ఇన్ ద చర్చెస్ ఆఫ్ క్రైస్ట్ to follow exactly what the apostles did in the first century.
1: అందుకే మనము అపోస్తలులు చేసినటువంటి ఆ బోధన గురించి మనము అంటే ప్రాథమిక ప్రారంభ సంఘము ఏ విధంగా అయితే అపోస్తలుల యొక్క బోధలో నడుచుకుంటూ వచ్చిందో ఆ బోధను మనం ఈనాడు చాలా జాగ్రత్తగా అనుసరించే వారిగా ఉండాలి. ఎందుకంటే అది క్రీస్తు ద్వారా అపోస్తలులకు అందించబడినటువంటి అధికారము. ఆ అధికారాన్ని మనం వెంబడించే వారిగా మనం అందరం ఉండాలి.
0: All right, this is so important. I'm going to repeat it twice.
1: ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి ముఖ్యమైనటువంటి విషయము. నేను రెండోసారి మీకు బోధిస్తాను.
0: So listen carefully.
1: జాగ్రత్తగా వినండి.
0: The church does not have the right to invent its own doctrine or teaching.
1: Again, brother, please.
0: The church does not have the right or the authority to invent its own doctrine or teaching.
1: Okay. చూడండి, సంఘము సర్వము కూడా బోధ ద్వారా మనకు నడిపించబడుతున్నది అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.
0: We do not have the right to change the plan of salvation, how we are saved.
1: చూడండి, క్రీస్తు సంఘానికి ఇచ్చినటువంటి అధికారాన్ని మనము మార్చలేము. అలాగే మనకు రక్షణ సంకల్పానికి వచ్చినటువంటి ఆ విషయాలను కూడా మనం ఎప్పుడు కూడా మార్చలేము.
0: We do not have the right or the authority to change worship, how we worship.
1: ఆరాధన క్రమములో జరగబోతున్నటువంటి ఆ అధికారాలను ఏవి కూడా మనం మార్చడానికి మనకు అధికారం లేదు.
0: We also don't have the right to change the organization of the church, how it's organized. For example, elders, deacons, preachers. We can't change that organization.
1: చూడండి, మనకు సంఘంలో ఉన్నటువంటి ఆ యొక్క అధికారములను కూడా అనగా ఆ అపోస్తలులుగా కొంతమంది, బోధకులుగా కొంతమంది, ప్రవక్తలుగా కొంతమంది ఇలాగైతే ఏ విధంగా అయితే సంఘంలో ఉంటున్నారో అవేవి కూడా ఆ సంస్థ యొక్క నిర్వహణని కూడా మనం ఎప్పటికీ కూడా మార్చే వారిగా ఉండకూడదు. ఆ అధికారము మనకి ఇవ్వలేదు దేవుడు.
0: సో ఇఫ్ ఆల్ ఆఫ్ దోస్ ఆర్ ట్రూ అండ్ దే ఆర్ That means we have to submit to the authority of Jesus Christ, not to the authority of man.
1: నిజంగా మనం ఒకవేళ కరెక్ట్ గా ఉన్నాము అని అంటే, మనం సత్యంలో ఉంటున్నాము అని అంటే, అది సత్యం క్రీస్తు యొక్క అధికారంలో ఉంటున్నది అనేదే గాని మానవుని యొక్క అధికారంలో ఉంటున్నది కాబట్టి అది కరెక్ట్ గా ఉన్నది అనే దానికి మనకు ఆస్కారం లేదు.
0: All right, let's notice Colossians chapter 3 and verse 17.
1: కొలొస్సెలకు రాసిన పత్రిక 3:17 వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. కొలొస్సెలకు రాసిన పత్రిక 3:17 మనం చదువుకున్నట్లయితే, మరియు మాట చేత కాని క్రియ చేత కాని మీరేమి చేసినను ప్రభు అయిన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతను చెల్లించు సమస్తమును ఆయన పేరిట చేయుడి. ఓకే.
0: All right, so if I'm going to do everything, do all in the name of the Lord Jesus, that means I do it by his authority.
1: చూడండి, మనము ఏమి చేయాలి అని అన్నా కూడా క్రీస్తు యొక్క అధికారంలో, క్రీస్తు యొక్క నామములోనే మనం ప్రతిదీ కూడా చేయవలసిన వారుగా ఉన్నాము. దాని అర్థం ఏమిటి అంటే, యేసుకు సర్వ అధికారం ఇవ్వబడి ఉన్నదని అర్థం.
0: So we understand, I think, that Jesus died basically for two reasons. Number one, so we can have remission of sins. And number two, he died so that we could establish the church. So Jesus died for two reasons, for our remission of sins and to establish the church.
1: క్రీస్తు రెండు విషయాల కారణం చేత ఆయన మరణించినట్లుగా మనం చూడవచ్చు. ఒకటి ఏమిటంటే, మానవుల యొక్క పాపముల కొరకై, మానవుని యొక్క రక్షణ కొరకై ఆయన మరణించినట్టుగా ఉన్నాడు. అంత చేయంతే రెండోది ఏమిటంటే, ఆయన సంఘాన్ని ప్రారంభించడానికి ఆయన మరణించినట్టుగా మనం చూస్తాం. ఇలా రెండు విషయాలను బట్టి యేసుక్రీస్తు మరణించినట్టుగా మనం చూసుకుంటాం.
0: సో ఇఫ్ ఐఎమ్ గోయింగ్ టు అటెండ్ ఎనీ చర్చ్, ద ఫస్ట్ క్వశ్చన్ ఇస్ నాట్ వాట్ డు ఐ లైక్.
1: చూడండి మనం ఒకవేళ ఏదైనా సంఘానికి వెళ్తున్నాము అని అంటే దాని అర్థము మనకు నచ్చింది కాబట్టి మనం వెళ్తున్నాం అనే మాటగా ఉండకూడదు. అంటే మనకు మనం ఇష్టపడుతున్నాం కాబట్టి ఆ సంఘాలతో వెళ్లే వారిగా మనం ఉండకూడదు.
0: The first question also is not what's popular. Where does everybody go to church? What's the most popular church? That's not the first question.
1: చూడండి మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే అది చాలా ప్రసిద్ధి చెందినది కాబట్టి అక్కడికి వెళ్ళి మనం దేవుణ్ణి ఆరాధిద్దాం కదా అని చెప్పి అనుకున్నంత మాత్రాన అది సరైనది కా ఉండకపోవచ్చు. కాబట్టి మనం తెలుసుకోవాలి ప్రసిద్ధి చెందిన దానిని మనం వెళ్ళడానికి ఇష్టపడకూడదు. ఆ సమాధానాన్ని మనం తెలుసుకోవాలి.
0: The first question is not what do other churches do? Do they have entertainment? Do they have music? Do I like to go there? That's not a first question.
1: చూడండి వారు చాలా చక్కగా మనకు వినోదాన్ని అందిస్తారు, వాళ్ళు పాటలతో బాగా పాడతారు, లేదంటే వాళ్ళు చక్కగా చప్పట్లు కొడతారు, వాళ్ళు వాయిద్యాలు వాయించుతారు, వాళ్ళు ఇంపుగా మనకు మంచిగా ఇంపైన విధంగా ఆరాధన చేస్తారు కాబట్టి అక్కడికి వెళ్తాము అనే దాంట్లో అసలు ప్రశ్ననే లేదు.
0: The first question has to be, it must be, does Jesus Christ authorize what we're doing in his word, in the Bible?
1: చూడండి ప్రశ్న ఏమిటంటే అసలు యేసు యొక్క బోధన ప్రకారము సంఘం ఏ విధంగా నడిపించబడుతుంది అనేది, అనగా బైబిల్ ప్రకారంగా క్రీస్తు యొక్క బోధ ప్రకారంగా సంఘం ఎలాగైతే నడిపించబడుతుంది అనే ప్రశ్నను బట్టి మనము సంఘాన్ని గుర్తించుకోవాలి.
0: And so the church of the New Testament that we are supposed to attend, the church of the New Testament where I worship, is identified by its authority. It ought to follow Jesus Christ.
1: చూడండి కొత్త నిబంధనలో మనం సంఘంగా కూడుకొని ఆరాధించాలి అని అంటే అక్కడ ఏం జరగాలి? క్రీస్తు యొక్క అధికారంలో ప్రతిదీ కూడా జరగాలి. అలాగా మనము క్రీస్తు యొక్క సంఘాన్ని మనము కొత్త నిబంధనలో గుర్తించగలము. ఆయన యొక్క అధికారం ద్వారా మనం సంఘాన్ని గుర్తించుకోగలం.
0: Okay, any questions? Should we take questions before we move on? Any questions?
1: లో ఏమైనా ప్రశ్న ఉందా? ఆయన అధికారానికి సంబంధించినటువంటి భాగంలో ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా మీ ఎవరికైనా?
0: Okay. Well, let's move to point number two. Point number two. We identify the church by its doctrine or its teaching.
1: చూడండి మనము ప్రశ్నలు లేకపోయినట్లయితే రెండో అంశంలోకి మనం వెళ్ళబోతున్నాము. సంఘమును దాని యొక్క బోధ ద్వారా గుర్తించాలి అనేటువంటి అంశంలో లోపలికి మనం వెళ్ళబోతూ ఉన్నాము.
0: Back to our main text in Acts 2:42, it says they continued steadfastly in the apostles' doctrine.
1: అలాగే మనము అపొస్తలుల కార్యం 2:42 వచనం మనం మొదటిగా చదివినటువంటి వచనంలోకి మనం వెళ్ళినట్లయితే అక్కడ వారు అపొస్తలుల యొక్క బోధ ఎందును రొట్టె విడిచిటెందును ఎడతెగగా ఉండి అనే విషయాన్ని మనకు అక్కడ ఆ వచనము మనతో చెబుతూ ఉన్నది.
0: So notice very carefully, they did not continue in human doctrine. They didn't continue in what they wanted to do, but what the apostles' doctrine was, which was what Jesus told them to do and to teach.
1: చూడండి అక్కడ అపోస్తలుల యొక్క బోధ ద్వారానే సంఘం నడిపించబడుతున్నది. కారణం ఏమిటంటే అపోస్తలులకు యేసు అధికారాన్ని ఇచ్చాడు బోధించడానికి. వారి ద్వారా సంఘాన్ని నడిపించడానికి అపోస్తలులకు దేవుడు యేసు అధికారం ఇచ్చినాడు. ఆ అధికారం చొప్పుననే కృత నిబంధన సంఘము అనగా ఆదిమ సంఘము నడిపించబడుతూ ఉన్నది. అపోస్తలుల బోధ ఎందును సంఘము ఎడతెగకా ఉంటూ ఉన్నది అనే విషయాన్ని మనం తెలుసుకుంటున్నాం.
0: They also did not continue in Jewish tradition.
1: They did not continue in Jewish tradition. వారు యూదుల యొక్క ఆచారాల చొప్పున వారు నడిపించబడడం లేదు. అక్కడ గమనించండి మీరు.
0: They didn't continue in the opinions of men. Well, what do you want to do? What do you want to do? They did not do that in the first century.
1: చూడండి వారు ఆదిమ సంఘస్థులు ఎప్పటికీ కూడా యూదులైనప్పటికీ కూడా యూదుల యొక్క ఆచారాలను జరిపించడం లేదు. అలాగే మనుషులకు ఇష్టమైనటువంటి వాటిని జరిపించడానికి వారు పూనుకోవడం లేదు. ఆ నీకు ఇది నచ్చిందా ఇది చేద్దాంలే సంఘంగా, నీకు ఇది నచ్చిందా మనం ఇది చేద్దాంలే సంఘంగా అంటూ మనుషులకు సంబంధించినటువంటి విధానంలో సంఘాన్ని నడిపించలేదు అక్కడ.
0: They continued only in the apostles' doctrine, and again, the apostles received their doctrine from Jesus and the Holy Spirit.
1: చూడండి, అలాగే వారు కేవలం అపోస్తలుల యొక్క బోధ ద్వారా మాత్రమే వారు సంఘాన్ని నడిపించారు. అలాగే ఆ బోధ వారికి పరిశుద్ధాత్మ ద్వారా, యేసుక్రీస్తు ద్వారా అది అందించబడినటువంటి బోధ.
0: So they were guided by the Holy Spirit, as we see in Acts 2, but the Holy Spirit only told them to do what Jesus told the Holy Spirit to tell them, the apostles.
1: పరిశుద్ధాత్ముడు దేన్ని తీసుకుని వచ్చి బోధిస్తున్నాడు అని అంటే, కేవలము యేసుక్రీస్తు ఏదైతే ఆ పరిశుద్ధాత్మునికి బోధించాడో దానినే తీసుకుని వచ్చి పరిశుద్ధాత్ముడు ఈనాడు సంఘానికి కూడా బోధిస్తున్నాడు. అక్కడ క్రీస్తు యొక్క అధికారంలోనే పరిశుద్ధాత్మ కూడా చేస్తూ ఉన్నాడు.
0: All right, let's notice John 16 and verse 13. John 16, verse 13.
1: యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదువుకుందాము. ఒకసారి చదవండి ఎవరైనా. అపొస్తలుల యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనము.
0: So the Bible tells us the Spirit of truth, the Holy Spirit, would guide them. So the apostles' teaching wasn't just what they wanted. It wasn't human wisdom. It was revealed by the Holy Spirit.
1: చూడండి, అక్కడ సర్వసత్యంలోనికి ఆ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు సర్వసత్యంలోనికి నడిపిస్తుంది అనే విషయాన్ని మనకు అక్కడ తెలుపుతున్నాడు. అప్పుడు అపోస్తలులు అందరూ కూడా సర్వసత్యంలోనికి పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుతున్నారే తప్ప వారి యొక్క మనుషుల యొక్క బోధలను బట్టి వారు ఎప్పటికీ కూడా సంఘాన్ని నడిపించడం లేదు. యేసుక్రీస్తు పరిశుద్ధాత్మునికి ఏ విధమైన అధికారాన్ని ఇచ్చాడో ఆ అధికారము చొప్పునే పరిశుద్ధాత్ముడు కూడా అపోస్తలులకు నేర్పించుతూ ఆ బోధ ద్వారా సంఘాన్ని నడిపించుకుంటూ ఉన్నారే తప్ప వారి మనుషుల యొక్క బోధను బట్టి నడిపించడం లేదు సంఘాన్ని.
0: Now, someone might say, well, you're being too strict, Brother Paul, Brother Ravi, you're too strict, you're too serious. We can do different things in the church that are not in the Bible.
1: చూడండి, కొంతమంది ఏమనుకుంటున్నారంటే అక్కడ ఉన్నటువంటి సేవకుడు చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు, ఇక్కడ ఉన్నటువంటి సేవకుడు చాలా కఠినంగా ప్రవర్తిస్తాడు, మనకు నచ్చింది సంఘంలో ఏమి కూడా జరగనియవడు అని చెప్తూ ఉంటారు.
0: We can change and we don't have to have baptism. We can have instrumental music. We don't think it's that strict.
1: చూడండి, మనము ఆ బాప్తిసాన్ని మార్చలేకపోతున్నాము, అలాగే వాయిద్యాలను కూడా మనం వాడలేకపోతున్నాము, వారు చాలా కఠినంగా ఉన్నారు, మనం ఇది చేద్దాం అనుకుంటే వాళ్ళు అది చేయడం లేదు అని చెప్పుకుంటుంటారు.
0: Let's turn to 2 John verse 9. It's just a one chapter book. 2 John and verse 9.
1: 2వ యోహాను పత్రిక 9వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాము. అది ఒకటే అధ్యాయంగా ఉంటున్నది, కేవలము వచనాన్ని మాత్రమే మనం చదువుకుందాము. 9వ వచనాన్ని 2వ యోహాను 9వ వచనం. క్రీస్తు బోధ యందు నిలిచి ఉండగా దానిని విడిచి ముందుకు సాగు ప్రతి వాడును దేవునిని అంగీకరింపడివాడు, ఆ బోధ యందు నిలిచి ఉండేవాడు తండ్రిని కుమారుని అంగీకరించేవాడు.
0: ఓకే, నౌ దిస్ ఇస్ వెరీ వెరీ సీరియస్.
1: ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది, చాలా మనము నేర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయం.
0: John says very plainly, if we do not abide in the doctrine or the teaching of Christ, we don't have God.
1: చూడండి, మనము క్రీస్తు యొక్క బోధ యందును క్రీస్తు యొక్క ఆ యొక్క బోధలో మనము నిలిచి ఉండలేకపోయినట్లయితే మనము క్రీస్తుని ఎరిగిన వారం కాదు, దేవుని వారి మీకు దేవుని బిడ్డలం కానే కాదు అనేటువంటి విషయాన్ని చాలా ఖండితంగా యోహాన్ గారు అక్కడ మనకు నేర్పిస్తూ ఉన్నారు.
0: So the Bible is telling us that the moment I decide that I can change God's word, I can do things differently than the apostles, I don't have to do what they did. The moment I make that decision, John says, you don't have Christ and you're not in God at all. And that's a very dangerous place to be.
1: చూడండి ఈ వచనం మనకు చాలా గట్టిగానే మనకు సమాధానం ఇస్తున్నది. కొంచెము చూడండి ఆ వచనాన్ని జాగ్రత్తగా ఒకసారి ప్రయత్నం చేయండి అర్థం చేసుకోవడానికి. ఇదిగో ఎవరైతే క్రీస్తు యొక్క బోధ ఎందు నిలిచి ఉండక దానిని విడిచిపెడిపోతారో వారందరూ కూడా దేవుణ్ణి అంగీకరించలేని వారు అనే మాట మనకు తెలియబడుతుంది ఈ వచనంలో. ఇది చాలా కఠినమైనటువంటి మాట. ఎవరైనా క్రీస్తు యొక్క బోధ ఎందు అనుసరించుకోకుండా ఉన్నట్లయితే వారు దేవుణ్ణి ఎరిగినట్టుగానే ఉంటున్నారు, వారు దేవుణ్ణి ఎరగని వారుగానే ఉంటున్నారు.
0: Now, there are some things that humans can choose relative to the church.
1: చూడండి మనుషుల యొక్క ఆలోచన ప్రకారం నడిపించబడాలని చూస్తున్నారు వారందరూ కూడా.
0: For example, we can decide whether we want to meet in a building or whether we want to meet in a house. That is not doctrine. That's simply convenience.
1: చూడండి ఒక చిన్న ఉదాహరణ మనం తెలుసుకుందాము. ఇదిగో నేను ఈరోజు చర్చ్ బిల్డింగ్ లోకి వెళ్ళి ఆరాధన చేయాలి అని అనుకుంటున్నాము, లేదా ఇంకొకరు వచ్చి లేదు మా ఇంట్లో ఆరాధన చేద్దాం రాండి అని చెప్తూ ఉంటారు. ఈ రెండింటిని బట్టి మనం ఏమని అర్థం చేసుకుంటామంటే ఇది బోధనేమో అని అనుకుంటాం. కాదు, అది డాక్టర్ని కాదు, అది కేవలము మన యొక్క నిర్ణయాలు. ఆరాధన అనేటువంటిది ఎక్కడైనా చేసుకోవచ్చు, కానీ ఆ ప్లేస్ లకు పరిమితమైనటువంటి ఆజ్ఞ మనకు లేదు.
0: A church doesn't have a limit on the number of people. For example, Jesus would say, where two or more gather together, I'm there with them in the midst of them. So we can have as few as two people, or we could have 2,000 people. There's no limit to a church and how many people can be there.
1: చూడండి సంఘానికి పరిమితి లేదు. ఎందుకంటే సంఘంలో ఇప్పుడు ఈ చర్చ్ బిల్డింగ్ లో ఒక 200 మంది పడతారు అని అంటే అక్కడైనా మనకు పరిమితి, 200 మందికైనా పరిమితి. చూడండి ఒకవేళ ఇద్దరే ఉన్నారని అనుకోండి, ఇద్దరికి మాత్రమేనా పరిమితి? ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఉంటారో అక్కడ నేను ఉంటానని చెప్పినప్పుడు మనం మాత్రము అంచనాలు వేసుకొని పరిమితులు నిర్ణయించుకుంటూ ఉంటాము. కానీ యేసుక్రీస్తు అలాగా చెప్పడం లేదు.
0: Another thing that the church can do, whether it's the elders deciding or the men of the congregation, we can do good works.
1: Again, brother, sorry.
0: Another thing that the church can do is good works, working good, doing good to others. The elders can decide or the men can decide. We want to help the poor or help widows or help the orphans. We can make those decisions. That's not doctrine. That's something we ought to want to do as Christians.
1: చూడండి క్రైస్తవులు ఏమి చేయాలో కొంతమంది సంఘంలో ఉన్నటువంటి వారందరూ కూడా చేస్తూ ఉంటారు. కొంతమంది పెద్దలు ఏం చేస్తుంటారు అంటే బీదలకు సహాయం చేయడము, అనాథలకు దిక్కులేని వారికి సహాయం చేయడము, ఇంకా ఎవరైనా అసలు వారికి తినడానికి లేని వారి తిండి లేని వారికి సహాయం చేయడము, ఈ విధంగా పెద్దలందరూ కూడా ఆలోచన చేసుకొని నిర్ణయించుకొని వారి యొక్క ఆలోచనలను బట్టి కొన్ని సహాయములు వాళ్ళు చేస్తుంటారు. అది క్రీస్తు యొక్క బోధ కాదు. అది కేవలము దేవుడి ద్వారా మనము చేయాలి అని నిర్ణయించబడినప్పుడు మనం ఏ విధంగా చేయాలో అది అక్కడ నిర్ణయించబడుతుంది, కానీ అక్కడ బోధను మార్చినట్టేం కాదు.
0: సో దోస్ ఆర్ థింగ్స్ దట్ have nothing to do with salvation. They have nothing to do with teaching.
1: చూడండి కొంతమంది ఏం చేయరంటే బాప్తిజం కోసం ఏమి చేయరు, వాక్యం ప్రకటించడానికి వారు ఏమి చేయరు.
0: But if we don't continue, it doesn't matter again if we meet in a house or in a building. Those really don't matter. But if we do not continue in the doctrine of Christ that the apostles gave us, then it is not, or we are not going with the New Testament pattern. I'll say that again. It doesn't matter what the building is or if it's a house. The important thing is the doctrine of Christ that the apostles gave. And if we're not following that, we're not following the New Testament pattern.
1: ఇప్పుడు దాకా మనం చెప్పుకున్నాము, ఇదిగో సంఘం అంతా చర్చ్ బిల్డింగ్ లోనే కూడుకోవాలి, లేదా ఒకరింట్లోనే కూడుకోవాలి, లేదా ఇద్దరుకోనే కూడుకోవాలి, లేదంటే 3,000 మందితో కూడుకోవాలి, లేదా బాప్తిసాన్ని అక్కడ తీసుకోవాలి, లేదా ఇక్కడ తీసుకోవాలి. ఈ విధమైనటువంటిది బోధ మార్చడం ద్వారా క్రీస్తు బోధ ఏం మారడం లేదు. ఇక్కడ విషయం ఏమిటంటే ఇవన్నీ కూడా మనము దేవుని యొక్క ఆజ్ఞలను జరిపించడానికి మనము సరి చేసుకుంటున్నటువంటి విధానాలే, కానీ ఇవి బోధను మార్చినట్లేం కాదు. కానీ నిజమైనటువంటిది ఏమిటంటే ఇక్కడ క్రీస్తు యొక్క బోధలో మనం క్రీస్తు యొక్క ఆ విధానంలో లేకపోయినట్లయితే అది మన దానిని మనము మారుస్తున్నట్టుగా ఉంటున్నామే కానీ ఈ చిన్న చిన్న వాటికి మనము మార్చినట్లుగా కాదు.
0: సో ద చర్చ్ దట్ జీసస్ బిల్ట్ must 100% teach what the apostles taught.
1: చూడండి, సంఘము నూటికి నూరు శాతము ఏదైతే అపోస్తలులు బోధించారో దానినే బోధించాలి. ఏదైతే అపోస్తలులు పాటించుతూ వచ్చారో, దేనినైతే అపోస్తలులు జరిపించుతూ వచ్చారో దానినే సంఘము జరిపించాలి. కానీ మిగతా ఏ దానిని కూడా సంఘము అనుసరించడానికి వీలు లేదు ఈనాడు కొత్త నిబంధనలో.
0: So when a denominational church teaches that, no, you don't have to be baptized in order to be saved, they don't understand that doctrine matters and the truth matters.
1: చూడండి, కొంతమంది మతశాఖలు ఏమని చెప్తారంటే, కొంతమంది మతశాఖల వాళ్ళు ఏం చెప్తారు అంటే, మీరు బాప్తిస్మ ఎప్పుడైనా తీసుకోండి, ఏం కాదు, మీరు విశ్వసించండి చాలు, మీరు వాక్యాన్ని విని విశ్వసించండి చాలు, బాప్తిస్మం ఎప్పుడైనా తీసుకోండి అని చెప్పి వాళ్ళు దాన్ని నిర్ణయిస్తూ ఉంటారు. అక్కడ వాళ్ళ అర్థం ఏమిటంటే బాప్తిస్మం అనేటువంటిది మ్యాటరే కాదు అన్నట్టుగా ఉంటారు.
0: All right, that brings us to point number three.
1: Okay, మనము మూడవ అంశంలోనికి వెళ్ళబోతున్నాము.
0: We identify the church by its worship, how it worships.
1: చూడండి, మనము సంఘాన్ని ఎలాగా గుర్తించడం, కొత్త నిబంధనలో సంఘాన్ని మనం ఎలాగా గుర్తించగలం అనే అంశంలో ఆ పాఠంలో మూడవ భాగంలోనికి వచ్చాము. ఆరాధన విషయంలో కూడా మనము జాగ్రత్తగా గుర్తించాల్సినటువంటి అవసరం ఉంది. మనం పోల్చి చూడాలి ఆరాధనను కూడా, ఆరాధన చేసే క్రమాన్ని కూడా కొత్త నిబంధన కాలంలో ఎలాగ ఆరాధన చేశారో దానిని కూడా మనం సరి చేసుకొని పోల్చుకుంటూ చూడాలి.
0: సో వి వర్షిప్ అకార్డింగ్ టు ద న్యూ టెస్టమెంట్ ప్యాటర్న్, according to the teachings of Christ and his disciples, his apostles.
1: చూడండి, అపోస్తలులు కొత్త నిబంధనలో ఏ విధంగా అయితే ఆ దేవుని ఆరాధించుకుంటూ వచ్చారో, యేసుక్రీస్తు యొక్క శిష్యులైనటువంటి అపోస్తలులు ఏ విధంగా అయితే ఆరాధన జరుపుకుంటూ వచ్చారో దానిని మనం చాలా చక్కగా ఆలోచన చేసుకుంటూ అర్థం చేసుకుంటూ మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది మనకు.
0: So let's go back to our main text, Acts chapter 4 and verse 24. Let's read that one more time because we need to use some things out of it again. Read Acts 4. That's our main text for this particular lesson today.
1: John, brother.
0: Say again?
1: John or Acts?
0: Acts 4:24. I'm sorry, Acts 2:42. I'll get it right in a minute. Acts chapter... I think it's wrong here on the sheet. Acts 2:42.
1: John 4:24.
0: Is that what that one says?
1: John 4:24.
0: Okay, that's not what I have here, but go ahead. Okay, yeah, go ahead.
1: ఒకసారి యోహాన్ సువార్త 4:24 చదువుకుందాము.
2: దేవుడు ఆత్మ గనక నేను ఆరాధించేవాడు ఆత్మతోను సత్యముతో ఆరాధించాలి.
1: ఓకే,
0: ఆల్రైట్. సో ఇఫ్ వి ఆర్ గోయింగ్ టు వర్షిప్, ఇట్ హస్ టు బి అక్సెప్టబుల్ వర్షిప్ because God is a spirit and we've got to worship him in spirit and in truth. It has to be sincere because God is the heavenly father. He's the creator. So when we worship, it must be sincere.
1: Chandi aaradhana anetvanti kuda chaala pramukhyamainatvanti vishayam ane vishayanni manam gamanichali endukante mana srushtikarta anetvanti mana devudu anetvanti mana tandre anetvanti devudu paralokamlo untunnadu. ఆయన ఆత్మ కనుక ఆయనను ఆరాధించాలనేటువంటి మనం అందరం కూడా దేనితో ఆరాధించాలని నేర్పించబడుతున్నాము, ఆత్మతో సత్యముతో మనం ఆరాధించాల్సినటువంటి అవసరం ఉన్నది అనే మనకి ఇక్కడ తలుపుబడుతున్నది వచనంలో. దేవుడు ఆత్మ కనుక మనం కూడా ఆత్మతో ఆరాధించాలి అనే విషయం మనకు తెలుపబడుతున్నది.
0: All right, so it has to be according to truth. It can't be what man's wisdom is. It cannot be what we make the decision for it to be. It has to be according to the truth of God's word.
1: చూడండి, ఇక్కడ సత్యము అని అన్నప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలై ఉన్నాయే గాని, దేవుని యొక్క వాక్యమై ఉన్నదే గాని, మనుషుని యొక్క ఆలోచనలు, మనుషుని యొక్క బోధను బట్టి సత్యము అని పిలువబడదు. ఇక్కడ ఏదైతే దేవుడు చెప్పాడో అదే సత్యము, దేవుడు ఏదైతే బోధించాడో, ఏదైతే ఆజ్ఞాపించాడో అదే సత్యమై ఉన్నది. కాబట్టి మనుషుని యొక్క నియమాలు, మనుషుని యొక్క ఆచారాలు, మనుషుని యొక్క చట్టాలు సత్యం కావు.
0: Okay, now let's go back to Acts 2:42. Because there is a pattern established in Acts 2:42. So let's read that one more time.
1: అపోస్తల కార్యములు 2:42 ఇప్పుడు వెళ్దాము. అక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి రక్షణ గురించినటువంటి విషయాలు ఉన్నాయి. సహవాసమందును రొట్టె విరుచుట ఎందును ప్రార్థన చేయుట ఎందును ఎడతెగకై ఉండిరి. ఓకే,
0: ఆల్ రైట్. So notice this verse tells us that there are several things connected with their worship.
1: చూడండి, ఇక్కడ ఏ విధంగా అయితే వారు బోధి ఆరాధన చేస్తూ ఉన్నారో ఆ విధమైనటువంటి విధానము ఇక్కడ మనకు చెప్పబడుతూ ఉన్నది, నేర్పించబడుతూ ఉన్నది వచనంలో.
0: So first of all, it says that there was teaching. They continued in the apostles' doctrine. They continued in teaching.
1: అక్కడ మొదటిగా మనం గమనించుకున్నట్లయితే వారందరూ కూడా అపోస్తలుల బోధ యందు ఎడతెగతో ఉన్నారు. అపోస్తలుల బోధ యందు ఉన్నారు. వాళ్ళ యొక్క బోధ ద్వారా, వాక్యం ద్వారా, అపోస్తలులు బోధిస్తున్నటువంటి వాక్యంలో ఉన్నారు.
0: All right, they continued in fellowship, in their relationship one with another, and communicating, talking with one another, fellowship.
1: అలాగే వారు సహవాసమందు కూడా ఒకరికొకరు అన్యోన్యంగా ఉంటున్నారు, ఒకరికొకరు కలిసి ఉన్నారు, ఒకరికొకరు సహాయంగా ఉన్నారు, సహవాసంగా ఉన్నారు. అక్కడ ఆ విధంగా సంఘం, ప్రారంభ సంఘంలో ఆ విధంగా ఉన్నారు.
0: And then also it says that they continued with prayers.
1: వాళ్ళు అలాగే ప్రార్థన చేయటంలో కూడా ఎడతెగక ఉన్నారు.
0: So all of these are associated with the New Testament pattern of worship.
1: చూడండి, ఆరాధనలో ఇవన్నీ కూడా ఉండాలి అని మనకు నేర్పించబడుతున్నాయి కొత్త నిబంధనలో.
0: All right, let's notice Acts chapter 20 and verse 7. Acts chapter 20 and verse 7.
1: అపొస్తలుల కార్యములు 20:07 మనం చదువుకున్నప్పుడు, ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు.
0: All right, so we notice very importantly, when did the church meet? Remember, we're talking about how do we identify the church. The church met on the first day of the week. That's Sunday.
1: చూడండి, అక్కడ 20:07 అపొస్తలుల కార్యము 20:07 ఏమున్నది అంటే, అక్కడ ఆదివారమున వారందరూ కూడా కూడుకుంటున్నారు. ఆ సంఘం అంతా కూడా ఆదివారమున కూడుకుంటున్నారు. ఆదివారం వారందరూ కూడా కలిసి దేవుడు ఆరాధించడానికి కూడుకొని ఉన్నారు అనే విషయాన్ని మనం అక్కడ చెప్తున్నారు. ఆదివారం అంటే వారంలో మొదటి దినము.
0: సో ఇఫ్ ఐఎమ్ ట్రైయింగ్ టు ఐడెంటిఫై ద ట్రూ చర్చ్, ఫస్ట్ ఐఎమ్ గోయింగ్ టు లుక్ ఫర్ ఎ చర్చ్ దట్స్ గోయింగ్ టు మీట్ ఆన్ సండే.
1: చూడండి, మనం కొత్త నిబంధనలో సరైనటువంటి సంఘాన్ని గమనించుకోవాలని చదువుకుంటున్నప్పుడు వారు ఆదివారం కూడినారనే విషయాన్ని మనం తెలుసుకోవాలి.
0: There are some in the denominational world that think, well, we can meet on Saturday. In fact, there's a whole religious body that is structured around meeting on Saturday. But there's no authority to meet on Saturday to worship.
1: చూడండి, ఆరాధనగా కూడుకుంటున్నప్పుడు కొంతమంది మత శాఖల వాళ్ళు ఏమని చెప్పుకుంటారంటే, శనివారం ఆరాధనగా కూడుకుంటాము, శనివారం పూట మేము ఆరాధనలో ఉంటాము అని చెప్పుకుంటుంటారు. నిజానికి శనివారం నాడు ఆరాధనలో కూడుకోవాలని మనకు ఏ అధికారము లేదు.
0: we can only meet on the first day of the week because the apostles set the pattern to worship on Sunday.
1: మనం కేవలం ఆదివారం మాత్రమే కూడుకోవడానికి అధికారం ఉన్నది ఎందుకంటే ప్రారంభంలో ఉన్నటువంటి ఈ సంఘస్థులు ఆదివారంనే గ్యాదర్ అవుతూ వస్తూ ఉన్నారు ఆదివారంనే కూడుకుంటూ వస్తూ ఉన్నారు.
0: So we notice that the Apostle Paul preached to them on Sunday.
1: అపోస్తలులైన పౌలు అక్కడ చెప్తూ ఉన్నాడు ఆదివారంనే ఆరాధనకు కూడి ఉన్నారు అని.
0: All right, now let's read 1 Corinthians 16 and verse 2. 1 Corinthians 16 and verse 2.
1: 1 Corinthians 16?
0: 16 and verse 2.
1: 16వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయం 2వ వచనాన్ని మనం చదువుకున్నప్పుడు, నేను వచ్చినప్పుడు చందా పోగు చేయకుండా ప్రతి ఆదివారం మీలో ప్రతి వాడును తాను వర్ధిల్లన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయవలెను. ఓకే,
0: సో హియర్ ఇస్ అనదర్ పార్ట్ ఆఫ్ ద ప్యాటర్న్ ఆఫ్ ద టైప్ చర్చ్ దట్ ఐ వాంట్ టు అటెండ్, అండ్ పార్ట్ ఆఫ్ దట్ ప్యాటర్న్ ఇస్ దట్ the first century church gave on the first day of the week.
1: చూడండి, మనం ఇంకొక విధానాన్ని మనం తెలుసుకోవాలి సంఘంలో. వాళ్ళందరూ కూడా ఆదివారం వారంలో మొదటి దినమున వారందరూ కూడా కూడుకోవడానికి ఇష్టపడుతున్నారు.
0: And this is talking about money, not giving anything else. This is talking about giving money. Give as we've been prospered.
1: చూడండి, కొన్ని అవసరాలకు ఇవ్వబడుతున్నటువంటి కానుకల గురించి ఇక్కడ చెప్పబడుతున్నది, వేరే విషయాల గురించి కాదు ఇక్కడ.
0: Now, let me just say as a side note.
1: Okay, నేను వేరే విషయాన్ని నేను పక్కకు కొంచెం వచ్చి వేరే విషయాన్ని చెప్తాను.
0: I know that there are many people among us who don't have a lot of money, and some of us have no money.
1: చూడండి, నాకు కొంతమంది, నాకు తెలిసిన వాళ్ళకు కొంతమందికి డబ్బులు లేరు. కొంతమందికి డబ్బులు లేదు. కొంతమంది సంఘాస్తులకు, నాకు తెలిసినటువంటి వారికి కొంతమందికి, అనగా బ్రదర్ పాల్ గారికి తెలిసినటువంటి కొంతమందికి డబ్బులు లేని వారు సంఘస్తులుగా ఉన్నారు.
0: But even Jesus would talk about a poor widow when she was giving in the temple, and she gave two. Mites. And that's the smallest coin that they had during that time. Basically like our penny, our smallest coin. That widow, even though she was poor, Jesus said she gave more than everybody else.
1: చూడండి, ఆమె మనకు తెలిసినటువంటి విషయంలో కానుకల గురించి మనం తెలుసుకున్నట్లయితే, ఆయన బ్రదర్ పాల్ గారికి తెలిసినప్పుడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి కొంతమందికి, సంఘంలో ఉన్న వారికి డబ్బులు సంపాదించే వాళ్ళు కొంతమంది ఉన్నారు సంఘస్థులుగా. అయితే వారందరూ కూడా వాళ్ళు తెచ్చింది, వాళ్ళు తోచింది అని తీసుకుని చేస్తున్నారు. అయితే మనం బైబిల్లో ఉండేటువంటి విషయాలను మనం పోల్చుకొని చూసినట్లయితే, పేద విధవరాలు, ఆమెకి ఎంత డబ్బులు ఉన్నది, పేద విధవరాలు వచ్చి కానుకలు వేస్తూ ఉన్నప్పుడు కానుకల దగ్గర కూర్చున్నటువంటి యేసు ఆమెను చూసి ఏమన్నాడు, నేను వేసేటువంటివి రెండు కాసులు అయినప్పటికీ కూడా, రెండు బిల్లులు అయినప్పటికీ కూడా, నీవు ఆమె తనకు కలిగినటువంటి సమస్తము తీసుకుని వచ్చి దేవునికి అర్పించింది అని చెప్పి యేసుక్రీస్తు ఆమెను పోగొట్టినట్టుగా మనం చూస్తాం.
0: సో హియర్స్ ద పాయింట్ దట్ వి ఆర్ కమాండెడ్ టు గివ్ ఆన్ ద ఫస్ట్ డే ఆఫ్ ద వీక్. It doesn't matter if we are poor. It doesn't matter if we're rich. It doesn't matter. The command is to give. Now, that's difficult, but it is a command.
1: చూడండి, ఇక్కడ ఆదివారమున ఆరాధనలో ప్రతి ఒక్కరు కూడా కానుకలను ఏర్పరచాలి అనే విషయము మనకు ఆజ్ఞాపించబడినటువంటి విషయము. ఒకవేళ మన దగ్గర డబ్బులు ఉన్నాయా, మన దగ్గర డబ్బులు లేవా, లేదంటే మనం బీదలమా, మన దగ్గర ఏమి వేయలేమా అనేటువంటి విషయం మనకు, ఆ విషయాన్ని బట్టి మనం ఆలోచన చేయకూడదు. ఎందుకంటే దేవుడు మనకు ఆజ్ఞాపించాడు, సంఘంగా కూడినప్పుడు ఆరాధనలో ఆదివారంగా మీరు, ఆదివారము ఆరాధనలో మీరు ఆరాధనగా కూడినప్పుడు, సంఘంగా కూడినప్పుడు ఖచ్చితంగా కానుకలు వేయాలి. అది ఎంత వేయాలి, ఏ విధంగా వేయాలి అనేటువంటిది మ్యాటర్ కాదు, అది పెద్ద విషయమే కాదు. అయితే ఖచ్చితంగా ఆజ్ఞల ప్రకారంగా కానుకలు వేయాలనేటువంటి విషయం మనకు ఆజ్ఞాపించబడుతున్నది.
0: It has nothing to do with trying to make the preacher rich. It doesn't have anything to do with trying to build a big church building. It has nothing to do with that. It all has to do with what's in my heart. Do I love God enough that I can give? It doesn't matter how small the amount, but the heart is what matters.
1: సేవకుడు చాలా గొప్పవాడు కాబట్టి ఇతనికి ఇంత కానుక ఏం అవసరం లేదా సేవకుడు చాలా తక్కువ భేదవాడు కాబట్టి ఇతనికి ఎక్కువ ఇవ్వాలేమో అనేటువంటి విషయాన్ని మనం బట్టి కానుకలు వేయకూడదు. కానీ మనం హృదయంలో ఎంతైతే వేయాలని దేవునికి ఇవ్వాలి అని మనం నిశ్చయించుకుంటామో మనం హృదయంలో నిశ్చయించుకున్న దానిని బట్టి మనం దేవునికి ఇచ్చేవారిగా ఉండాలి. అది ఈ రోజు మనం ఆజ్ఞాపించబడుతున్నటువంటి విషయం.
0: And again, I know it's easy for me in America to sit here and say, oh, you need to give, especially if you don't have a lot of money. But the thing that has to be understood is that it is a command. I have to give.
1: చూడండి, ఒకవేళ మనకు ఇది చాలా ఈజీగా ఉండొచ్చు, మన దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి మనం వేస్తున్నాము, కానీ లేని వాళ్ళ పరిస్థితిని బట్టి మనం ఆలోచన చేసినట్లయితే వారి దగ్గర ఉన్నాను లేకపోయినాను దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞను మనం జరిపే వారిగా ఉండాలి.
0: All right, let's notice another scripture, Ephesians chapter 5 and verse 19. Ephesians 5 and verse 19.
1: ఎఫెసీయుల గ్రంథం పత్రిక 5వ అధ్యాయము 19వ వచనాన్ని మనం చదువుకుందాము. ఒకనినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు.
0: All right, so we notice from this scripture, we're noticing a pattern of the New Testament, and the New Testament teaches singing, so we have to sing as part of our worship. Now this is one

0: add to, they'll add instrumental music, for example. And that's an addition to the New Testament pattern that we cannot do.
1: చూడండి, ఆరాధన క్రమంలో పాటల ద్వారా దేవుడి నామాన్ని గణపరచాలి అనేటువంటి విషయం మనకు నేర్పించబడుతున్నది. కానీ ఇతర మిగతా మత శాఖల వాళ్ళు ఏం చేస్తూ ఉన్నారు అనే విషయాన్ని మనం పోల్చుకున్నట్లయితే, వారందరూ కూడా పాటల ద్వారా దేవుడి నామాన్ని గణపరచాలి అనేటువంటి విషయాన్నితో పాటు వారు మిగతా విషయాలను కూడా దాంట్లో చేర్పుతూ వస్తూ ఉన్నారు. అనగా వాయిద్యాలు వాయించడము, చప్పట్లు కొట్టడము, దరువులు వేయడము, చిందులు వేయడము, ఇంకా ఎన్నెన్నో చేయడము, నృత్యాలు డాన్సులు వేయడము, ఇలాగ వారు ఆరాధన క్రమంలో అనేకమైనటువంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి దేవుడు చెప్పలేని విషయాలను చెప్పని విషయాలను కూడా తీసుకుని వచ్చి దాంట్లో చేర్చుతూ ఉన్నారు ఆరాధన క్రమంలో.
0: And today in the denominational world, oh, there's so many things, instrumental music, big bands, lights all over the place. I don't know, dancing. I've even seen dancing in some denominational churches, and none of that is by New Testament pattern.
1: చూడండి, చాలా మంది మనము ఈనాడు లోకంలో చూసినట్లయితే మత శాఖల వారు ఏం చేస్తున్నారు అని అంటే, ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు పెద్ద పెద్ద వెలుతురుతో కూడినటువంటి ఆ తీగలను వేసుకుంటూ, లైట్లను వేసుకుంటూ, చాలా నెత్తికి చాలా కిరీటాలు పెట్టుకుంటూ, డాన్స్ చేసుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, దరువులు వేసుకుంటూ, ఊగిపోతూ, ఎంతెంతో వికారంగా చేస్తూ ఉంటారు. నిజానికి అవేవి కూడా మనకు కృత నిబంధన సంఘంలో చెప్పబడే ఉండలేదు. కృత నిబంధన సంఘంలో ఇలాగ చేసినట్లుగా, ఆదిమ అపొస్తలులు ఈ విధంగా చేసినట్లుగా మనకు లేఖనాలు ఎక్కడా కూడా లేదు. కానీ మిగతా మత శాఖల వాళ్ళు అయితే వారికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు పాటల ద్వారా పాటల ద్వారా ఆరాధించాలనేటువంటి విషయానికి మరిన్ని లేఖనాలలో లేని విషయాలను తీసుకుని వచ్చి వాళ్ళు పోల్చుతూ దాంట్లోకి చేర్చుతూ ఇష్టం వచ్చినట్లుగా వాళ్ళు ఆరాధన జరుపుతూ ఉంటారు.
0: You know, for example, there in India, when the Hindus get together, oh, it's so loud, there's so much music, there's so many things going on, it's hard to focus on, or it would be for us, it would be hard to focus on worshiping. I don't understand how they can even do it.
1: చూడండి, కొంతమంది భారతదేశంలో కొంతమంది హిందువుల వలె
0: Hindus, you know, when the Hindus meet there, I'm just talking to you, it's so loud and there's music and there's so many things going on. If you apply that to church worship, there's no way you can focus on the preacher, you can't focus on Jesus, there's too many distractions. And that's why in the Bible it says to sing. It doesn't say to do entertainment and all of these things. Does that make sense?
1: Yeah, okay. మనము చక్కగా పాటల ద్వారా దేవుడి నామాన్ని ఆరాధించాలి అనేటువంటి విషయాన్ని మనం పోల్చుకున్నట్లయితే, మిగతా వారు ఎలాగ చేస్తుంటారంటే హిందువులు చేసినట్లుగా, అనగా వేరే వాళ్ళు చేసినట్లుగా డ్యాన్స్ వేసుకుంటూ, చిందులు వేసుకుంటూ, చప్పట్లు కొట్టుకుంటూ, ఇష్టం వచ్చినట్లు చేసుకుంటూ ఉన్నారు. అలాగా ఆరాధన జరిపినప్పుడు అసలు బోధకుడు ఏం చెప్తున్నాడో, దేవుని వాక్యం ఏం చెప్తుందో, అసలు దేవుని వాక్యం ఏ విధంగా మనకు నేర్పించబడుతుందో, దేవునికి ఎలాగ ఆరాధన చేయాలో అనేటువంటి విషయమే మనకు అర్థం కాకుండా, మన హృదయము దేవునికి అనుసంబంధంగా ఉండకోకుండా, ఆ వాక్యము మనకు అర్థం కాకోకుండా, ఈ మధ్యలో మనం మనసులో చేర్చినటువంటి ఈ విషయాలన్నీ కూడా మనం డిస్టర్బ్ చేసే విధంగా ఉంటూ ఉన్నాయి. నిజానికి మనం ఆరాధన చేసినప్పుడు మనం ఆత్మతో సత్యంతో చక్కగా దేవుణ్ణి ఆరాధించుకుంటూ ఉండాలి తప్ప, ఈ మధ్యలో ఇవన్నీ కూడా మనల్ని మభ్య పెడుతూ దేవునికి మనకు అర్థం లేకుండా చేయడానికి చేస్తున్నటువంటి మనుషుల యొక్క కల్పితాలు ఇవన్నీ కూడా, ఇవి చాలా మనం ఆరాధనలో ఇవి తప్పుగా చేస్తూ ఉన్నాం మనం ఈనాడు లోకంలో ఉన్నటువంటి మత శాఖల వాళ్ళు.
0: Alright, so if I'm looking for the true church, I'm going to find a church that worships according to the New Testament pattern.
1: చూడండి, ఒకవేళ మనము ఆ కృత నిబంధనలో ఆ నిజమైనటువంటి సంఘాన్ని మనం గుర్తించాలి అని అంటే, మనం అపోస్తలుల యొక్క బోధన ప్రకారము, అపోస్తలుల యొక్క విధానాల ప్రకారమే మనము ఫాలో అవుతూ ఉండాలి. అలాగే మనం సంఘాన్ని గుర్తించుకోగలం.
0: All right, so let's go to point number 4, and we'll stop with this one, and we'll continue the lesson next week, Lord willing. But let's get to point number 4, which is we identify the church by its organization, how it's organized.
1: చూడండి, ఈరోజు మనము నాలుగో పాఠాన్ని, నాలుగో అంశాన్ని మనం చదువుకొని ముగించుకున్నాము. ఈ రోజు మనం చివరిగా నేర్చుకోబోతున్నటువంటి భాగము అంశం ఏమిటంటే, సంఘమును దాని యొక్క వ్యవస్థీకరణ ద్వారా గుర్తించవచ్చు, అంటే దాన్ని నడిపించేటువంటి పద్ధతుల ద్వారా మనం సంఘాన్ని గుర్తించవచ్చు.
0: All right, so let's read Colossians 1 and verse 18. Colossians 1 and verse 18.
1: కొలసీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనాన్ని బట్టి మనం చదువుకున్నట్లయితే, సంఘము అను శరీరమునకు ఆయనే శిరస్సు, ఆయన అన్నిటిలో ప్రాముఖ్యము కలుగు నిమిత్తము ఆయన ఆది అయి ఉంది, మృతులలో నుండి లేచుటలో ఆది సంభూతుడు ఆయను.
0: All right. So we notice in this scripture, number one, that Christ is the head of the church. And so, as we've already noticed, that means that Christ has authority over the church. God gave him all authority. And that means Christ is the head of the church, and he has all authority over the church.
1: All right,
0: so that means that the church does not have an earthly head. We have a heavenly head of the church. That's Jesus Christ, who has all authority and is the head of the church. There's no earthly head of the church.
1: సంఘానికి భూ సంబంధమైనటువంటి అధికారాలు ఎవరు కూడా లేరు. మనకు ఉన్నటువంటి ఒకే ఒక అధికారి ఎవరు అని అంటే, పరలోకమందున్నటువంటి క్రీస్తు తప్పక భూ సంబంధమైనటువంటి ఏ నాయకుడు, ఏ పెద్ద మనిషి, ఏ మనిషి కూడా భూ సంబంధమైనటువంటి వారు సంఘానికి అధికారులుగా ఉండనే లేదు. అది మనకు ఈరోజు తెలుసుకోవాల్సిన విషయం.
0: The church also does not have an earthly headquarters. There's some in the denominational world that will have an association or will have an organization. You send all of your money to them. The church is not organized that way. We do not have an earthly headquarters.
1: రండి, కొంతమంది సంఘస్థులు ఏమని చెప్తున్నారంటే, ఇదిగో ఈ పలానా సంఘానికి హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉన్నది అని అంటే, ఇదిగో పలానా బెంగళూరులో ఉన్నది, లేకుంటే విజయవాడలో ఉన్నది, లేకుంటే ఖమ్మంలో ఉన్నది, అక్కడ ఉన్నది, ఇక్కడ ఉన్నది అని చెప్పుకుంటూ ఉంటారు. పలానా సంఘానికి, ఇప్పుడు ఏదైనా ఒక సంఘాన్ని గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, ఈ సంఘానికి హెడ్ క్వార్టర్ ఎక్కడ అంటే హైదరాబాద్ లో ఉందంటారు. నిజానికి దేవుని యొక్క అనగా క్రీస్తు ప్రభు వారి యొక్క సంఘమునకు ఏ హెడ్ క్వార్టర్ లేదు. అంటే ముఖ్యమైనటువంటి ప్లేసు, ప్రాముఖ్యమైనటువంటి ఒక ప్లేస్ అనేటువంటిది ఏదీ లేదు.
0: Remember, we're trying to follow the New Testament pattern to organize the church like they did in the first century.
1: గుర్తుంచుకోండి, మనం కొత్త నిబంధనలో క్రీస్తు ప్రభు వారు చేసినటువంటి ఆ విధానాన్ని ఫాలో అవుతున్నాము. అపోస్తలులు చేసినటువంటి ఆ విధానాన్ని మనం వెంబడిస్తున్నామే తప్ప, ఈ భూ సంబంధమైనటువంటి విధానాలను మనం వెంబడించడం లేదు. అలాగే ఆత్మ సంబంధంగా మనం వెతుకులాడుకొని సంఘాన్ని గుర్తించాలి.
0: So that means that regardless of what others teach, there is no pope.
1: చూడండి, మనం అందరూ బోధించినట్లు, ఇతర మత శాఖల వాళ్ళు బోధించినట్లుగా మనం చూసినట్లయితే, మాకు పోపు ఉన్నాడంటారు. నిజానికి పోపుడు అనేవారు కూడా సంఘంలో ఎవరు లేరు.
0: That is not authorized, and that is not the New Testament pattern for organization.
1: చూడండి, భూ సంబంధమైనటువంటి ఏ మనిషికి కూడా సంఘాన్ని నడిపించడానికి అధికారం లేదు.
0: The church does not have a president.
1: నిజానికి సంఘానికి ఏ అధ్యక్షుడు కూడా లేడు.
0: We also don't have a council that tells us what to do.
1: సంఘానికి ఏ విధమైనటువంటి నాయకుడు లేడు, ఏ విధమైనటువంటి నడిపించేవాడు లేడు భూ సంబంధంగా.
0: So according to Colossians 1:18, there's only one head of the church, and that is Jesus Christ.
1: కొలసీల రాసిన పత్రిక 1వ అధ్యాయం 18 వచన ప్రకారము, కేవలము యేసు తప్పక ఎవరు కూడా అధికారాలు అధికారము కలిగిన వాడు సంఘానికి లేనే లేరు.
0: So how else was the church organized?
1: మరి సంఘముల యొక్క విధానాలు ఎలాగా ఉండాలి?
0: In Acts chapter 14 and verse 23, let's read that. Acts 14 and verse 23.
1: అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే. అపొస్తలుల కార్యములు 14వ అధ్యాయం 23వ వచనంలో మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి.
0: So we notice in this scripture that the New Testament church, yes, Christ is the head, but there were also in this organization, this level of organization, elders who oversaw the church. They were ordained, or they ordained elders in every church.
1: భూసంబంధమైనటువంటి ఏ అధికారాలు అధికారములు కలిగిన వాళ్ళు ఈ సంఘమునకు లేరు గాని క్రీస్తు ఒక్కడే సర్వాధికారం కలిగినటువంటి వాడు. అయితే ఆయన తర్వాత సంఘంలో అపోస్తలులు ఒక్కొక్క స్థానిక సంఘంలలో ఒక్కొక్క పెద్ద మనుషులను ఒక్కొక్క చోట పెద్ద మనుషులను నియమించుతూ వారందరూ కూడా క్రీస్తు మాట ప్రకారంగానే క్రీస్తు యొక్క బోధ ప్రకారమే నడుచుచూ ఉండవాలని వారిని ఏర్పరచుకొని వారి ద్వారా సంఘాన్ని నడిపించడానికి వారికి బాధ్యతలు అప్పగిస్తూ వచ్చారు.
0: సో ఎల్డర్స్ సర్వ్ టూ పర్పసెస్. నంబర్ వన్, దే ఓవర్సీ అవర్ సోల్స్ ఇన్ దట్ కాంగ్రిగేషన్. ఇన్ అదర్ వర్డ్స్, దే మేక్ ష్యూర్ దట్ ద ప్రీచర్ ఇస్ ప్రీచింగ్ ద కరెక్ట్ డాక్ట్రిన్, దట్ వర్ టీచింగ్ అవర్ చిల్డ్రన్ ద కరెక్ట్ థింగ్స్. దే మేక్ ష్యూర్ దట్ వాట్ హ్యాపన్స్ ఇన్ దట్ చర్చ్ ఇస్ అకార్డింగ్ టు ద న్యూ టెస్టమెంట్. That's one purpose of the elders.
1: చూడండి, సంఘములో పెద్దలు ఉండడానికి పెద్దలను ఏర్పరచబడడానికి ముఖ్యమైనటువంటి కారణాలు ఏమిటి అని అంటే, మొదటి వారు బోధకులు ఏ విధంగా బోధిస్తున్నారో ఆ విధంగా బోధకులు బోధించడానికి సరి చేసుకుంటూ చూసుకుంటూ రావాలి. అలాగే పిల్లలు ఏ విధంగా ఉంటున్నారో ఆ పిల్లలను కూడా సరిగా చేసుకుంటూ ముందుకు తీసుకువెళ్ళాలి.
0: The elders also serve a purpose.

0: So we also hear in the Bible, the New Testament pattern speaks about another group of people called deacons. Deacons.
1: అలాగే కొంతమందిని సంఘంలో కొంతమందిని బోధి చెప్తూ ఉన్నారు డీకన్స్ అనేటువంటి వారు ఉంటారు పరిచారకులు.
0: All right, so let's read Philippians 1 and verse 1. Philippians 1 and verse 1.
1: ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ వచనాన్ని మనం చదువుకుందాము. ఫిలిప్పీలో ఉన్న క్రీస్తు యేసు నందలి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు యేసు దాసులైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది.
0: All right, so a deacon basically is a servant of the church.
1: చూడండి డీకన్స్ అంటే అనగా పరిచారకులు అంటే సంఘానికి పని చేసేటువంటి వారు అని అర్థము.
0: So the elders oversee the spiritual and physical aspects of the church.
1: ఈ పెద్దలు అనేటువంటి వారు ఆత్మ సంబంధంగాను భూ సంబంధంగాను ఆ సంఘమును నడిపించుకుంటూ ఉండాల్సినటువంటి వారు.
0: And then deacons are appointed to do various tasks in the church.
1: చూడండి ఆ పరిచారకులు అనేటువంటి వారు ముఖ్యమైనటువంటి పనుల కోసం వారు నియమించబడుతూ ఉన్నారు.
0: For example, you may have a deacon that is in charge of the curriculum or the teaching for the children.
1: చూడండి ఒకవేళ ఉదాహరణకు చూసినట్లయితే ఈ పరిచారకులు పిల్లలకు బోధించాలనేటువంటి విషయంలో వారు ఉంటున్నప్పుడు.
0: You might have a deacon who the elders appoint who is in charge of the worship service. They ask people to lead prayer. They ask people to serve the Lord's Supper table. So they're in charge of who participates in the worship.
1: చూడండి ఆ పరిచారకులు అనే వాళ్ళు లేచి ఆరాధన క్రమంలో ఎవరు ప్రార్థన చేయాలి లేదంటే ఎవరు వాక్యం చెప్పాలి ఈ రోజు ఎవరు పాటలు ప్రార్థన చేయాలి ఎవరు పాటలు పాడాలి ఎవరు ఇది పలానా పనులు చేయాలి అని చెప్పేటువంటి వారుగా వారికి ఆ పనులను అప్పగిస్తూ వచ్చారు వస్తూ ఉంటారు.
0: A deacon might be appointed to make sure that the church building or the house that you're meeting in is clean and is prepared, that the Lord's Supper table has the bread and the fruit of the vine. They make sure all of those things are prepared. So the deacons are servants in these areas.
1: చూడండి పరిచారకులు అని అన్నప్పుడు సంఘం యొక్క బిల్డింగ్ ను చర్చి బిల్డింగ్ ను కూడా వారు కడిగే వారిగా ఉండాలి లేదంటే ఆ ప్రభురాత్రి భోజనం అప్పుడు ద్రాక్షరసాన్ని ఆ రొట్టెను తయారు చేసుకుంటూ అక్కడ పెట్టుకుంటూ ఆ చైర్లన్నింటినీ కూడా తుడిచేసుకుంటూ బాగా తుడుచుకుంటూ చక్కగా రావడానికి అందరికీ కూడా వసతులు ఏర్పరచుకుంటూ ఆ పనులను చూసుకుంటూ పరిచారకులు ఉండాలి సంఘంలో.
0: సో ఇన్ పాయింట్ నెంబర్ 4 వి ఆర్ ట్రైయింగ్ టు షో వెరీ సింప్లీ that the New Testament pattern is very simple in how the church is organized.
1: చూడండి సంఘం యొక్క విధానంలో వ్యవస్థీకరణ ఎలాగా ఉండాలి అనేటువంటి విషయాన్ని బైబిల్ చాలా వివరంగా మనకు బోధిస్తూ ఉన్నది చాలా ఈజీగా చాలా సింపుల్ గా మనకు బోధిస్తూ ఉన్నది.
0: And that simple pattern is Jesus is the head of the church.
1: చాలా సులువుగా అర్థం చేసుకోవడానికి చదువు చెప్పుకుందాం ఒకసారి యేసు క్రీస్తు అధికారి అయి ఉన్నాడు సర్వాధికారి అయి ఉన్నాడు.
0: Elders oversee the local congregation.
1: ఆ పెద్దలు సంఘానికి ఆ లోకల్ స్థానిక సంఘమునకు అంతటికి కూడా పెద్దలుగా ఉంటూ ఉన్నారు.
0: You have deacons that serve in different areas of the church.
1: చూడండి అలాగే పరిచారకులు ఆ స్థానిక సంఘంలో ఉన్నటువంటి ప్రతి పనులను చేసుకునే వారుగా ఉంటూ ఉన్నారు.
0: Of course you have preachers who are there to preach the word.
1: నిజానికి బోధించే వారు కూడా ఉంటారు బోధకులుగా కూడా కొంతమంది ఉంటారు.
0: And then you have members who are there serving faithfully each and every Sunday that you meet.
1: చూడండి అక్కడ మనం కూడుకుంటున్నప్పుడు ప్రతి ఆదివారము నమ్మకంగా సరైనది బోధించుకున్న వారు కూడా కొంతమంది ఉంటారు.
0: So if you'll notice, that's one thing that sets the churches of Christ and makes it so different than other religious organizations, because they don't operate as in this simple way. So again, I'll just say that's what sets us in the churches of Christ apart from others, because of the simple way the church is organized according to the New Testament.
1: చూడండి కృత నిబంధనలో

0: ఉన్నటువంటి సంఘం యొక్క విధానాలను మనం పోల్చుకుంటూ చూసినప్పుడు క్రీస్తు యొక్క సంఘము అనగా క్రీస్తు సంఘము మాత్రమే మిగతా ఇతర మత శాఖల వారి అందరికీ కూడా భిన్నంగా ఉంటున్నది అనే విషయాన్ని మనం గమనించుకోవచ్చు. అనగా క్రీస్తు సంఘము మాత్రమే క్రీస్తు యొక్క బోధను బట్టి అనగా ఆదిమ సంఘస్థులు ఏ విధంగా అయితే బైబిల్లో బోధిస్తూ వచ్చారో దాన్ని మాత్రమే వెంబడిస్తూ వస్తున్నటువంటి సంఘము నిజమైనటువంటిది క్రీస్తు సంఘమే. ఆ మిగతా అన్ని కూడా వీటికి క్రీస్తు సంఘాలకు అనగా బైబిల్ కు విరుద్ధంగా ఉన్నాయనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవచ్చు ఈ విధానాన్ని పోల్చుకుంటూ చూస్తే.
1: So many have earthly headquarters, for example. They have a local church, but they report to someone far off at a headquarters somewhere.
0: చూడండి, నిజానికి కొత్త నిబంధనలో సంఘమునకు హెడ్ క్వార్టర్ అనేటువంటిది లేదు. కొంతమంది మీ హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంది అని అంటారు, ఇదిగో మా హెడ్ క్వార్టర్ పలానా ఏరియాలో ఉంది, లేదంటే మా పలానా వేరే ఆ ఊర్లో ఉంది ఈ ఊర్లో ఉంది అని చెప్పుకుంటుంటారు.
1: And then some, of course, have human creeds or teachings. In other words, they go outside of God's word and they will have other things to teach. And that's not authorized.
0: చూడండి, కొంతమంది బైబిల్లో ఉన్నటువంటి బోధన బోధించుకోకుండా మనుషుల యొక్క బోధన బోధించుకుంటూ వారి యొక్క విషయాలను బోధించుకుంటూ ఉండేవారు కూడా ఉంటారు. అది సరైనది కాదు.
1: And then, of course, you have these different structures, but none of those follow the New Testament pattern. And that's the goal that we have in the churches of Christ, to follow the New Testament pattern and the organization that is God-given.
0: చూడండి, దేవుడు ఇచ్చినటువంటి ఆ విధానాలు మాత్రమే మనము వెంబడించే వారిగా ఉండాలి. మనుషుల యొక్క విధానాలు ఏవి కూడా మనం వెంబడించే వారిగా ఉండకూడదు. ఆ విషయాన్ని మనం ఈ రోజు కొత్త నిబంధనలో ఉన్నటువంటి మాటను బట్టి నేర్చుకున్నాం.
1: All right. We have some more points to do, but we'll save those for next week, Lord willing. And we'll stop now and see if anybody has any questions about anything that we've talked about today.
0: సరే, ఈ రోజు మనం ఇంతతో ఈ పాఠాన్ని ముగించుకొని దేవుని చిత్తం అయితే రేపు వారం మనము నాలుగో అంశంలో నుండి మనం కొనసాగించుకుందాము. ఇందు విషయంలో ఏమైనా ప్రశ్నలు ఉన్నట్లయితే మనం చెప్పుకుందాము.
1: Any questions? Okay. Well, I hope that you have gotten something from the study today as we continue to look at how do we identify the church of the New Testament.
0: చూడండి, మనము రేపు వారం మనం చూసుకుని పోతాము ఆ పేరును బట్టి సంఘాన్ని ఎలాగ గుర్తించుకోవాలనేటువంటి విషయాన్ని రేపు వారం మనం గుర్తించుకుని పోతాము.
1: And I appreciate so very, very much everybody in attendance there with Brother Ravi and all of you here on Google Meet. Thank you so much for being with us for our lesson today, and we hope that you'll join us next week. And then we'll end with a word of prayer before we stop.
0: Okay. మనందరం కూడా మీ అందరికి కూడా ధన్యవాదాలు. అంటే చాలా చక్కగా మీరు కష్టపడుతూ వాక్యాన్ని వినడానికి ఇష్టపడుతూ వస్తూ ఉన్నారు. మీ అందరిని బట్టి నేను మిమ్మల్ని అభినందిస్తూ ఉన్నాను. దేవుని చిత్తం అయితే రేపు వారం మనం అందరం కూడా సరైన అంశంతో మనము మిగతా అంశంలో మనము ముందుకు వద్దాము. ప్రార్థన చేసుకుందాము.
1: Our Father in heaven,
0: పరలోకమందున్న మా తండ్రి,
1: we are so thankful that we have had this time that we can gather together and study about the church.
0: తండ్రి, మీ యొక్క కొత్త నిబంధనలో ఉన్నటువంటి సంఘమును గురించి మేము తెలుసుకోవడానికి మాకు ఇచ్చినటువంటి సమయాన్ని బట్టి మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాము మా తండ్రి.
1: We hope, Father, that the things that we have done have been in accordance with your will.
0: తండ్రి, మీరు ఇచ్చినటువంటి సమయంలో మీరు నేర్పించబోతున్నటువంటి విషయాలను మేము నెరవేర్చుకుంటూ ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి.
1: And we know that your word and the words that we have spoken have fallen on good and honest hearts of those who've been listening today.
0: తండ్రి, ఈ రోజు మీరు బోధించినటువంటి విషయంలో మీరే మాకు ఉండి సరైన విషయంలో సత్యాన్ని మాకు నేర్పిస్తూ ఉన్నారని మేము నమ్ముతున్నాము.
1: We ask, Father, for your blessings upon each and every person who has been here today.
0: తండ్రి, మేము మిమ్మల్ని అడుగుతున్నాము ఇక్కడ కూడి ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించమని బ్రతిమలాడుకుంటున్నాము.
1: Bless them with their physical health and prosperity.
0: తండ్రి, వారిని ఆ శరీర విషయాల్లో కూడా బలపరచండి, మంచి ఆరోగ్యాలను వారి అందరికీ కూడా దయచేయమని, వారిని ఆశీర్వదించమని, వారి తోడుగా ఉండమని కోరుకుంటున్నాము.
1: But most of all, please bless them in their spiritual health so that all of us can do your will, your way.
0: తండ్రి, అలాగే ఆత్మ సంబంధంగా కూడా వారిని దీవించమని, మీ యొక్క మార్గంలోనూ, మీ యొక్క మార్గం, మీ యొక్క విషయం, మీ యొక్క చట్టంలోనూ, మీ యొక్క నిబంధనలోనూ, మీ యొక్క మార్గంలోనూ వారు చక్కగా ఉన్నట్లు వారిని దీవించమని బ్రతిమలాడుకుంటున్నాము.
1: Thank you, Father, for Brother Ravi and his ability and talent to translate and for his patience.
0: And the ఓపికతో రవి వర్మకు ఇచ్చినటువంటి ఆ యొక్క ఓపికను బట్టి, ఆ తర్జుమాలో ఉపయోగపడుతున్నటువంటి ఆ విధానాన్ని బట్టి ఆయన్ని కూడా దీవించమని
1: బ్రతిమలాడుకుంటున్నాము. We're so thankful, Father, for this technology that we can gather together literally across the world to study your word.
0: And ఈ విధమైనటువంటి టెక్నాలజీని మాకు ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తండ్రి. ఎక్కడో ప్రపంచ మారుమూలలో మేము ఉంటున్నప్పటికీ కూడా ఈ విధంగా మేము అందరం మీ వాక్యాన్ని నేర్చుకోవడానికి ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, ఈ టెక్నాలజీని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము మా తండ్రి.
1: ప్లీజ్ ఫర్గివ్ us of our sins.
0: తండ్రి, మా పాపములను కూడా మీకు అప్పచెప్తున్నాము.
1: And help us to realize every single day the importance of following the New Testament pattern in our Christian lives.
0: తండ్రి, మా యొక్క క్రైస్తవ జీవితంలో ప్రతి దినము కూడా చాలా ప్రాముఖ్యమైనదని, మీ యందు మేము ఎప్పటికీ కూడా ఎదుగుతూ ముందుకు వెళ్ళాలని నేర్చుకున్నట్లు సహాయం దయచేయండి.
1: Thank you for your great love and the love of Jesus Christ.
0: తండ్రి, మీ ప్రేమను బట్టి, మీ కుమారుని యొక్క ప్రేమను బట్టి మీకు కృతజ్ఞతలు.
1: And it's in Jesus Christ's name that we pray.
0: తండ్రి, ఈ విన్నపములన్నీ మా ప్రభు యేసు క్రీస్తు నామమున అడుగుచున్నాము మా తండ్రి.
1: ఆమేన్.
2: Amen.
0: Amen.
1: All right. Very good. Thank you, everyone. Good
2: thank you, brother. Thank you.
1: Yes, thank you very much.
2: Brother Ravi garu.
0: Brother.